ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 9వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి సమయం 6 గంటలు. ఇప్పుడు మీరు హిందీలో వార్తలు వింటారు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ రాష్ట్రపతి

నమస్తే, గుడ్ మార్నింగ్ మీ అందరికీ. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ అర్చరాణ ప్రతాప్. అండ్ నిలంలో సమయం 6:11 అవుతుంది. అండ్ ద డేట్ టుడే ఈజ్ 31st August 2026. సో ఆల్మోస్ట్ 8 నెలలు అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ 4 నెలలే మిగిలి ఉన్నాయి కదా. అండ్ ద డే ఈజ్ వన్ డే. సో మన డేని, మన షోని, ఈ మూమెంట్ని భక్తి పాటలతో స్టార్ట్ చేసేద్దాం. సో స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: స్టడీ క్లాక్ల టైం 6:27 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ తెలంగాణ అంటే మనకు వెంటనే గుర్తించేది కాకతీయుల చరిత్ర. కానీ రామప్ప వెయ్యి స్తంభాల గుడి మాత్రమే కాదు, మనకు తెలియని ఎన్నో వందల ఏళ్ల పురాతన ఆలయాలు తెలంగాణ నేలపై ఇప్పటికీ చరిత్ర చెబుతున్నాయి, చరిత్రను చెబుతున్నాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం, రైట్? అదే గణపూర్ ఆలయం గురించి అన్నమాట. అయితే ఈ గణపూర్ ఆలయము, ఈ ఆలయం క్రీస్తు శతాబ్దం 13వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో నిర్మించబడ్డాయి. సాధారణంగా వీటిని కాకతీయుల రాజు గణపతి దేవుడి కాలం మరియు ఆ తర్వాతి కాలానికి చెందిన నిర్మాణాలుగా చరిత్ర ఆధారాలు సూచిస్తాయన్నమాట. అంటే ఇవి సుమారుగా 700 నుంచి 800 ఏళ్ళ నాటి నిర్మాణాలు ఈ గణపూర్ ఆలయాలు. అండ్ ఈ ఆలయ సముదాయం కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందింది. అండ్ స్థానిక పాలకులు, సామంతులు మరియు కాకతీయ రాజ్యానికి సంబంధించిన అధికారులు ఆలయ నిర్మాణాలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారన్నమాట. అండ్ ఈ ఆలయ కాలంలో కేవలం పూజ స్థలాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక కేంద్రాలు, కళా కేంద్రాలు అండ్ సామాజిక కేంద్రాలు కూడా పనిచేసేవి అంట. అంటే గణపూర్లోని ఆలయాలు ప్రధానంగా శైవ సాంప్రదాయంలో సంబంధించి కలిగి ఉన్నాయి. అంటే ప్రజలు ఆధ్యాత్మిక అవసరాలతో పాటు కాకతీయుల అద్భుతమైన శిల్పకళను కూడా ఇవి ప్రతిబింబిస్తాయి అన్నమాట. సో గణపూర్లోని ఆలయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మేము మరిన్ని విషయాలు చెప్తాను ఈ ఆలయాల గురించి. ఇప్పుడు ఒక ప్రమోషనల్, దాని తర్వాత ఒక సాంగ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: Hey, very hungry. What's special today?
2: Biryani, kebabs, haleem. But wait, there's more.
1: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
3: And where do we taste all these?
2: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani. It's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.

स्टूडियो क्लॉक का टाइम 6:38 एंड यू आर लिसनिंग टू आकाशवाणी एफएम रेनबो 101.9 मेगाहर्ट्ज़ पर क्षेत्रीय दर्शनी कार्यक्रमों विद योर आरजे राणा प्रताप तो एंड मनमु गणपुर आलयाल गुरिंचि मनं मात्लाडुतुन्नां कदा एंड इक्कड़ ఈ ఆలయాన్ని ఎలా కట్టారంటే కాకతీయ శిల్పులు రాతిని ఎంతో నైపుణ్యంతో చెక్కి ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. రాతి స్తంభాలపై సున్నితమైన చెక్కుడు పనులు అండ్ దేవతల శిల్పాలు, పూలు ఆకులు, జంతువుల ఆకృతులు అండ్ అలంకరణమైన తోరణాలు ఇవన్నీ కూడా రాతిపైనే చెక్కి నిర్మించారు అన్నమాట. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గణపూర్ ఆర్ఆర్ ప్రత్యేకత ఏంటంటే ఇవి ఒక ఆలయం కాదు, ఈ ప్రాంతం ఉన్న ఆలయాల సమూహం అన్నమాట. అంటే రామప్ప లేదా వెయ్యి స్తంభాల గుడి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందకపోయినా కాకతీయుల ఆలయ నిర్మాణ పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా ముఖ్యమైనవి. అండ్ ఇఫ్ సపోజ్ మనకి గణపూర్ ఆలయాల దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే హైదరాబాద్ టు వరంగల్, వరంగల్ టు ములుగు సైడ్ ములుగు వైపు వెళ్తున్న క్రమంలో గణపూర్ అనే ప్లేస్ ఉంటుంది అండ్ అక్కడ మనం డ్రాప్ అయిపోవాలి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తే సుమారుగా 200 to 220 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మీరు ఎక్కడ నుంచి బయలుదేరిపో దాన్ని బట్టి యూ కెన్ చెక్, అండ్ మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది కాబట్టి యూ కెన్ చెక్ అండ్ గణపూర్ కాకతీయ ఆలయాలు అని చెప్పేసి కూడా లొకేషన్ కూడా వస్తుంది మీకు, రైట్. సో నెక్స్ట్ టైం సపోజ్ కాకతీయుల కళాఖండం కావచ్చు, కళా వైభోగం చూడాలనుకుంటే మీరు ప్లీజ్ గో టు

0: గన్పూర్ రైట్ స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఒక ప్రమోషనల్ బ్రేక్ వస్తుంది, తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people. Wow, so it's like a cultural adda on radio. Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9. Telanganam. Telangana's heartbeat on air.

0: గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లోక్ల టైమ్ 7:04. అండ్ ఈ షోలో వీ టాక్ అబౌట్ ఫిట్నెస్, డే స్పెసిఫిక్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడదాం. అండ్ దానికి ముందు వెదర్, నేను వచ్చేటప్పుడు బయట చినుకులు పడుతున్నాయి, ఇంగ్లీష్ చెప్పాలంటే ఇట్ వాస్ డిజిలింగ్, రైట్? సో ఇప్పుడు ఎట్లుందో మీరు నాకు వాట్సాప్ చేసి చెప్పేసండి. మీరు నాకు వాట్సాప్ చేయాలంటే మా ఫోన్ నంబర్ 4023234822 అనే నెంబర్కి. అండ్ యా, నా షో ఎప్పుడున్నా సరే కంపల్సరీ ఈ సాంగ్తోనే డే స్టార్ట్ చేయబోద్ది, బికాస్ కంప్లీట్గా నాకు ఒక నీ స్టూడియో, స్పెసిఫిక్గా నేను కూర్చున్న ఈ స్టూడియోలో విలేజ్ వైబ్స్ వస్తాయన్నమాట, రైట్? సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, విత్ దిస్ సాంగ్ విల్ స్టార్ట్ అవర్ షో.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క, ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా
2: కొడుకు తల్లే

7:14 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, సో డైలీ మార్నింగ్ రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా, బట్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే సో రెస్ట్ అనేది కంపల్సరీ అవసరం అనమాట. బికాస్ మనం స్లీప్ పర్ డే, బికాజ్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం రైడింగ్ గా మనం ఫిట్గా ఉంటామని చెప్పేసి అనుకుంటాం, కానీ దాంతోపాటు మనకి పర్ డే 6 to 8 hours స్లీప్ కూడా చాలా నెససరీ. అండ్ ఇఫ్ సపోజ్ ఇవి రెండు ఉన్నా ఫుడ్ కూడా హెల్తీగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ వీలైనంత ఎక్కువ అవాయిడ్ చేయండి. న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ చూపించి మా ఎఫ్ఎం రెయిన్బోలాగా రెయిన్బోతో జీవితం రంగులమయం ఎలాగైతే అవుతుందో సేమ్ అదే ప్లేట్లో కూడా

రంగులమయంగా ఉండాలి. బికాస్ అన్ని ఎన్ని కలర్స్ ఉంటాయి, అన్ని కలర్స్ సంబంధించిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని తింటే హెల్తీగా ఉంటాం మనం, రైట్? సో స్టేట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో 101.9.

స్టూడియో క్లాక్ల టైం 7:32 అండ్ మీరు వింటున్నారు హెల్త్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ వీ గాట్ ఎ మెసేజ్ ఇన్ వాట్సాప్, హాయ్ రాణా ప్రతాప్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. అండ్ వీ హ్యావ్ అనదర్ మెసేజ్ ఆల్సో, హాయ్ రాణా దిస్ ఇస్ రత్న ఫ్రమ్ హైదరాబాద్. సో మా ఏరియాలో కాచిగూడలో ఉంటాను నేను. సో మా ఏరియాలో చిన్నగా వర్షం కురుస్తుంది. సో ఇప్పుడు ఆఫీస్కి ఆఫీస్ వెళ్ళే టైం కన్నా తగ్గాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని మెసేజ్ చేశారు. రైట్, షూర్ సార్, తగ్గిపోతుండొచ్చు. రైట్, చిన్నప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళే టైంలోనే స్పెషల్లీ వర్షం పడాలనుకుంటుండే, కానీ అట్లా ఎప్పుడు జరగకుండా, బికాస్ స్కూల్కి బిఫోర్ టైంకి బిఫోర్ పడుతుండే అండ్ స్కూల్ టైం అయిన తర్వాత పడుతుండే, మేము స్కూల్లో ఎంటర్ అయినాక ఎక్కువ పడుతుండే. సో కాష్ కొంచెం ముందు పడితే బాగుంటుండే, స్కూల్కి డుమ్మ కొడుతుండే అని చెప్పేసి చాలాసార్లు అనుకుండే మేము. రైట్, సో ఇట్లా మీరు కూడా మీ ఏరియాలో ఎట్లా ఉంది వెదర్ అని చెప్పేసి మీరు నాకు వాట్సాప్ చేసేసేయండి. మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి, ఐ థింక్ చాలా స్పీడ్ అయినా అని కూడా స్లోగా చెప్తున్నా, 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Hey there.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొంటున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం కిర్గిస్థాన్ చేరుకున్న ప్రధానమంత్రికి అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్లోని ముసారాంబాగ్ వద్ద 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవు నిర్మించిన నూతన వంతెన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రారంభిస్తారు. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్లకు విశేష స్పందన లభించింది. 2,02,50,000 పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా ఆదివారం నాటికి 434,000 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 1,06,00,000 పేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుల ద్వారా సన్నబేమిస్తామని ఉప

ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. మదురిలో 131 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. షికాగోలో భారతీయ సమాజంతో మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రతిష్టను పెంచడంలో ఎన్ఆర్ఐల పాత్రను ప్రశంసించారు. భారత్ కేవలం పెద్ద మార్కెట్గానే కాకుండా రక్షణ రంగ సాంకేతిక తయారీ కేంద్రంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 రోజులు పర్యటిస్తున్నారు. జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన గద్వాల్ రైల్వే స్టేషన్ పరిశీలించి బీజేపీ నాయకులతో సమావేశమవుతారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794కి పెరిగింది. వివిధ ప్రాజెక్టులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈవేళ జరుగుతాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ బీజేపీ ప్రతినిధులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. బెల్జియంలోని బెల్ఫియస్ హాకీ ఎరీనా జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 ఓడించి జర్మనీ పురుషుల హాకీ ప్రపంచకప్ టైటిల్ నిలుపుకుంది. తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

స్టూడియో క్లాక్ల టైం 8:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ ఈ వైబ్రెంట్ హైదరాబాద్ షోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పట్టుకొచ్చాను అనమాట, అవన్నీ ఇప్పుడు చెప్పేస్తాను. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సాంగ్ ప్లే చేసుకుని ఒక కమర్షియల్ వస్తుంది, దాని తర్వాత మనం మాటలు స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ల టైమ్ 8:17 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ మీకు ఒక చిన్న ప్రశ్న అనమాట, అరటిపండు ఫ్రూట్ కాదు బెర్రీ అని చెబితే మీరు నమ్ముతారా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే స్ట్రాబెర్రీ మాత్రం బొటానికల్ బెర్రీ కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మీ మార్నింగ్లో ఇలా ఇంట్రెస్టింగ్ అవ్వాలంటే స్టే ట్యూన్ చేయండి. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పట్టుకొచ్చేసిన బనానా గురించి, షార్క్ గురించి, సో ఇట్లా మస్తు మస్తు పట్టుకొచ్చేసిన అవన్నీ కూడా మాట్లాడేసాం, అవన్నీ కూడా చెప్పేసాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ ఆఫ్టర్ దిస్ సాంగ్ ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంది రివీల్ చేసేసాను.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्न ए हैदराबाद।
2: స్టూడియో క్లబ్ లో టైమ్ 8:23 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ వీ గాట్ ఇంట్రెస్టింగ్ వాట్సాప్ మెసేజ్ అన్నమాట. సో నేను మార్నింగ్ అడిగిన ఎట్లుంది మీ ఏరియాలో వెదర్ అని చెప్పేసి, సో వీ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ సుజాత గారు ఫ్రమ్ చందానగర్. హాయ్ రాణా, గుడ్ మార్నింగ్. టుడే ఐఎమ్ నాట్ సెండింగ్ మై డాటర్ టు స్కూల్. ఇన్ ఫ్యాక్ట్ ఐ ఎంకరేజ్ హర్ టు ప్లే వైల్ ఇట్ ఈస్ డిజిలింగ్. తనకి చైల్డ్హుడ్ మెమోరీస్ ఉండాలి కదా, అఫ్ కోర్స్ తన హెల్త్ కోసం ప్రికాషన్స్ కూడా తీసుకుంటాను. బై ద వే షీస్ ఇన్ యూకేజీ అని చెప్పేసి మనకి మెసేజ్ చేశారు. సో మీరు ఈ మెసేజ్ అయ్యి నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది, వర్షం పడ్డా సరే స్కూల్ ఒక ఓను అని అంటే మమ్మీ నన్ను తోముతుండే, మీరు మంచిగా మీ పాపని వద్దు నువ్వు వర్షంలో ఆడుకు అని చెప్పేసి చెప్తారు. రైట్, నో వరీస్, ఇట్లాంటి మెమోరీస్ ఉండాలి. రైట్, సో మీ పాప కోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ల టైం 8:30 అవుతుంది. అండ్ ఐ థింక్ ఇప్పుడు అందరు రెడీ అయిపోయి ఇంకా వాళ్ళు పనులలోకి బిజీ అయిపోయిండి వచ్చండి స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నట్టున్నారు. అండ్ టైం 8:30 అవుతుంది అండ్ మండే కాబట్టి కంపల్సరీ ఆఫీస్ పోవాలి, ఆఫీస్ స్కూల్ కాలేజ్ వాట్ ఎవర్ పోవాల్సి వస్తుంది కదా. అండ్ ఇప్పుడు చాలామందికి పొద్దున్న లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా. అయితే మనందరికి కాఫీ అంటే చాలా ఇష్టం. ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే రోజు మొదలైనట్టు అనిపిస్తుంది కదా. సో కాఫీ అండ్ చాయ్, రైట్? సో అయితే కాఫీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మీకు చెప్తాను. అది ఏంటంటే, మనం కాఫీ బీన్స్ అని పిలుస్తాం కదా, నిజానికి అవి బీన్స్ కావు, అవి కాఫీ చెట్టుకు వచ్చే పండ్లలో ఉండే గింజలు అన్నమాట. అంటే ఆ పండు చూడడానికి చిన్న చెర్రీ పండులాగా ఉంటాయి, అందుకే వాటిని కాఫీ చెర్రీస్ అని పిలుస్తారు. యాక్చువల్గా వాటిని కాఫీ చెర్రీస్ అని పండును పిలుస్తారనమాట. ఆ పండును కోసి లోపల ఉన్న గింజలను తీసి వాటిని ఎండబెట్టి తర్వాత రోస్ట్ చేస్తారు అనమాట, అంటే కాలుస్తారు. ఆ రోస్ట్ చేసిన గింజల్ని మనం కాఫీ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తామన్నమాట. అంటే మనం ఉదయం తాగే కాఫీ నిజానికి ఒక పండు నుంచి వచ్చిన ఒక పండు నుంచి వస్తుందన్నమాట. అంటే కాఫీ బీన్ కాదు, పండు గింజ. ఇక నుంచి కాఫీ తాగేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి. అండ్ యా, కాఫీ తాగేటప్పుడు నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ లైక్ దిస్ ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు.

ఐ డోంట్ వాంట్ టు గో టు కాలేజ్ బట్ ఐ షుడ్ గో, సో వెళ్తున్నాను అని చెప్పేసి మెసేజ్ చేశారు, రైట్? సో నో వరీస్, హ్యాపీగా కాలేజ్కి వెళ్ళండి, ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి, రైట్? సో మీరు కూడా ఇలా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే మా ఫోన్ నంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి.

స్టూడియో క్లక్ల టైమ్ 8:41 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్ అండ్ వీ గాట్ అనదర్ వాట్సాప్ మెసేజ్. హాయ్ రానా, దిస్ ఇస్ వృందా ఫ్రమ్ హైదరాబాద్. సో ఇక్కడ డిజిలింగ్ ఉంది, వెదర్ చాలా కూల్గా అండ్ చాలా బాగుంది.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సాంకేతిక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ

జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య కోరారు. జీవో 97ను రద్దు చేసి శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరవుతారు. ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ న్యూయార్క్ కార్యక్రమం వద్ద నిరసనకారులు భారత జాతీయ పతాకాన్ని అపవిత్రం చేయడని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. ఎక్స్లో వీడియో పంచుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసుకోవచ్చండి, కానీ దేశాన్ని లేదా జాతీయ పతాకాన్ని కించపరిస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నీట్ పీజీ కళాశాలలో ఉన్న 50% ఆలిండియా కోటా సీట్లను 15% తగ్గించాలని, తద్వారా రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు లేఖ రాశారు. ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ నెట్వర్క్ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 100 కొత్త శాఖలు ప్రారంభించడంతో పాటు వ్యాపార అవసరాలు భర్తీల కోసం 2500 మంది సిబ్బంది నియమించుకోనున్నట్లు బ్యాంక్ ఎండీ సీఓ వినోద్ కుమార్ చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించిన క్రీడా ఫిట్నెస్ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఖేలేగా భారత్, జీతేగా భారత్ నినాదానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించామని సంస్థ వెల్లడించింది. మహిళల T20 ఏషియా కప్లో భారత్ 94 పరుగుల తేడాతో థాయిలాండ్పై విజయం సాధించింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ తొలి రౌండ్లోనే 27వ సీడ్ బార్బరా క్రసికోవా ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. నిన్న జరిగిన మ్యాచ్లో చెక్యాకు చెందిన క్రసికోవా 4-6, 2-6 గేమ్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ క్రీడాకారిణి కమీలా రకీమోవా చేతిలో పరాజయం పాలయ్యారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లక్ల టైం 9:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఎస్, మనకు కొన్ని వాసనలు తగిలిన వెంటనే ఎప్పుడో జరిగిన పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తిస్తాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు చాలాసార్లు అనిపించింది. వాసన అనే స్మెల్సే కాకుండా కొన్ని పాటలు విన్నప్పుడు కూడా కొన్ని సిచ్యువేషన్స్ గుర్తొస్తుంటాయి అనమాట. నాకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వర్షం పడిన తర్వాత వచ్చే మట్టి వాసన, ఆ వాసన రాగానే చిన్నప్పుడు వర్షంలో ఆడుకున్న రోజులు గుర్తుకు రావచ్చు. అలాగే అమ్మ వండిన ఒక ప్రత్యేకమైన వంటకం వాసన వస్తే వెంటనే చిన్నవాటి రోజులు, ఇంట్లో గడిపిన సమయం కూడా.

గుర్తొస్తుంది కదా. ఇలా వాసనకు జ్ఞాపకాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఏదైనా వాసన పీల్చినప్పుడు ఆ వాసనను గుర్తించే మెదడు భాగం, మన బ్రెయిన్లో ఉన్న భాగం, మన జ్ఞాపకాలను, భావోద్వేగాలను సంబంధించిన భాగాలతో చాలా దగ్గరగా పనిచేస్తుందంట. అందుకే కొన్ని వాసనలు మనకు కేవలం వాసనలుగా అనిపించవు, అవి మనల్ని ఏళ్ళ వెనక్కి తీసుకెళ్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వాసనలు మన ముక్కును మాత్రమే కాదు మన జ్ఞాపకాలను కూడా తాకుతాయి. మీకు అట్లా ఎప్పుడైనా ఏమైనా అనిపించిందంటే, ఏదైనా సరే స్మెల్ వచ్చి రాగానే మీకు ఏదైనా మెమొరీ గుర్తొచ్చిందా వస్తే చాలా షార్ట్గా చాలా స్వీట్గా మాకు వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి. మా వాట్సాప్ నంబర్ 4023234822 అనే నంబర్కి. సో నేను ఆ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ని రీడ్అవుట్ చేసేస్తాను. స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడెక్లోక్ లో టైం 9:17 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే.

9.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఒక స్మెల్కి ఒక మెమొరీ ఉంటుందని చెప్పేసి, అంటే ఏదైనా సరే ఒక స్మెల్ వస్తే మనకు సడన్గా ఆ స్మెల్కి రిలేట్ అయ్యి ఉన్న మెమొరీస్ గుర్తొస్తాయి ఒక్కోసారి అని చెప్పేసి, రైట్. సో అట్లా ఎవరికైనా సరే మెమొరీ గుర్తొస్తే నాకు వాట్సాప్ చేసేయండి అని చెప్పేసి చెప్పిన. సో వీ గాట్ ఎ మెసేజ్, అన్న నమస్తే, హ్యాపీ మార్నింగ్ అని చెప్పేసి. అమ్మ చేసే దోశ పాస్తా, ఓకే, అమ్మ చేసే దోశ పాస్తా చాలా ఇష్టం. ఎక్కడైనా ఆ స్మెల్ రాగానే అమ్మ చేసేవి గుర్తుకు వస్తాయి అని చెప్పేసి అర్ణిక చందు గారు మెసేజ్ చేశారు ఫ్రమ్ హైదరాబాద్. అండ్ మీకు అవుట్ అనేది మెసేజ్, హాయ్ రాణా, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే టు యూ అని చెప్పేసి. సో మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి, రైట్. ఇట్లా సో మీకు కూడా ఏదైనా స్మెల్ టు ఏదైనా మెమొరీ ఉంటే మీరు నాకు వాట్సాప్ చేసి చెప్పేయండి. మీరు నాకు వాట్సాప్ చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.

Studio Clock Clock Time 922 and you're listening to Akashwani FM Rainbow 101.9 MHz by Vibrant Hyderabad Show with me RJ Rana Pratap and అరటిపండు అండ్ స్ట్రాబెర్రీ గురించి మీకు షాకింగ్ విషయం చెప్తాను. బికాజ్ స్టార్టింగ్లో కూడా చెప్పినాను కదా, అరటిపండు మనందరికీ చాలా కామన్ ఫ్రెడ్. కానీ అరటిపండు గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బొటానికల్గా చూస్తే అరటిపండు ఒక బెర్రీ అన్నమాట. అయితే మనం బెర్రీ అని అనుకునే స్ట్రాబెర్రీ మాత్రం నిజమైన బొటానికల్ బెర్రీ కాదు. ఇది వినడానికి కొంచెం వింతగా విచిత్రంగా అనిపించినా కూడా, సాధారణంగా బెర్రీ అంటే చిన్న చిన్న పండ్లు అనుకుంటాం. కానీ శాస్త్రవేత్తలు పండ్లను వాటి లోపలి నిర్మాణం, అవి ఎలా ఏర్పడతాయనే దాని ఆధారంగా వర్గీకరిస్తారంట. ఆ లెక్కన చూస్తే అరటిపండు బెర్రీ కేటగిరీలోకి వస్తుందంట. ఇక స్ట్రాబెర్రీ మాత్రం వేరే రకానికి చెందుతుంది. అంటే పేరు చూస్తే ఒకటి అండ్ సైన్స్లో ఇంకొకటి ఉంటుంది అన్నమాట. అంటే మనకు బెర్రీలాగా కనిపించేది బెర్రీ కాదు, అండ్ బెర్రీలా అనిపించేది బెర్రీ. సో బెర్రీలాగా అనిపించనిది బెర్రీ. ఇదే ప్రకృతి యొక్క అందం అన్నమాట, రైట్? సో చెట్లు కూడా ఒకదానికి ఒకటి మాట్లాడుకుంటాయంట. చెట్లు అవి ఎట్లా మాట్లాడుకుంటాయి, ఏం మాట్లాడుకుంటాయి అని చెప్పేసి చెప్తాను ఈ పాట తరువాత. స్టే ట్యూన్డ్.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీబ్ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

చెట్లు కూడా ఒకదానికొకటి మాట్లాడుకుంటాయి అని చెప్పేసి చెప్పినా కదా. సో చెట్లు అంటే మనకు సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే జీవుల్లాగా అనిపిస్తాయి, కానీ అడవులో చెట్లు పూర్తిగా ఒంటరిగా ఉండవన్నమాట. మట్టిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన శిలీంధ్రాల అంటే ఫంగై, సో నెట్వర్క్స్ ద్వారా చెట్లు వేర్లు ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటాయన్నమాట. ఈ నెట్వర్క్ల ద్వారా కొన్ని చెట్లు నీరు, పోషకాలు, అలాగే కొన్ని రసాయన సంకేతాలను కూడా పంచుకుంటాయి. ఉదాహరణకు ఒక చెట్టుపై పురుగుల దాడి జరిగితే దాని చుట్టూ ఉన్న మొక్కలు రసాయనాల ద్వారా ప్రమాదం గురించి సమాచారం అందే అవకాశం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. అందుకే అడవిని చూస్తే ప్రతి చెట్టు తన పని తాను చేసుకున్నట్టుగా కనిపించినా నేల కింద మాత్రం ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. వాటి కింద రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ అని ఒక చెట్టుకు ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ అలాగే చెట్లలో మనం అడవిలో ఎప్పుడు చూసినా ఏ చెట్టు కూడా మనకి పాడైపోయి కానీ చనిపోయి కానీ కనిపించదు. బికాస్ ఒక చెట్టు ఏదైనా సరే పాడైపోయే పరిస్థితి వస్తే ఇంకో చెట్ల రూట్స్ అన్ని కనెక్టెడ్గా ఉంటాయి కాబట్టి ఈ న్యూట్రియంట్స్ దానికి కావాల్సినవన్నీ కూడా ఈ ఇంకో పెద్ద చెట్లు పంపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కారణంగానే చెట్లు శిలీంధ్రాల మధ్య ఉన్న ఈ సంబంధాన్ని కొన్నిసార్లు వుడ్ వైడ్ వెబ్ అని సరదాగా కూడా పిలుస్తారంట శాస్త్రవేత్తలు. చెట్లు నిశ్శబ్దంగా ఉంటాయి కానీ అడవి మాత్రం అస్సలు సైలెంట్ కాదు. బికాస్ మనం చూసినాం అడవి ఏదైనా సరే కొన్ని 20-30-50 సంఖ్యలో చెట్లు ఉన్న ప్రైస్కి పోతే ఏ విధంగా సౌండ్ వస్తుంది కాబట్టి అడవిని చూసి నిశ్శబ్దంగా అనిపిస్తుంది కానీ అస్సలు కాదు. రైట్, స్ట్రీట్ నుండి ఆకాశవాణి FM 101.9. సో ఈ సందర్భంగా చెట్లను కాపాడదాం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

స్టూడియో క్లోక్ లో టైం 9:43 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, మనం ఏదైనా సరే మీకు స్మెల్ వస్తే దానికి సంబంధించి ఏదైనా మెమోరీస్ గుర్తొస్తాయని చెప్పేసి అడిగింది కదా, వీ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ మంగా భాస్కర్ గారు. హాయ్ రాణా, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. చిన్నప్పుడు మా ఇంటిలో లేత పింక్ గులాబీ చెట్టు ఉండే, చాలా పువ్వులు పూసేవి. సో ఇప్పుడు ఆ పువ్వులను చూసి ఆ వాసనను ఆస్వాదిస్తే పాత జ్ఞాపకాలకు వెళ్ళి పోతాను నేను, అండ్ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయని చెప్పేసి మనకి మెసేజ్ చేశారు. సో ఇట్లా మీకు కనుక ఏదైనా సరే ఏదైనా స్మెల్తో ఏదైనా మెమొరీ రిలేట్ అయ్యి ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా 10 మినిట్స్ నా షో ఉందన్నమాట, ఈ 10 మినిట్స్లో నేను మెసేజ్ వస్తే చూద్దాం, ఆ మెసేజెస్ నేను రీడౌట్ చేసేస్తాను. నాకు మీరు వాట్సాప్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: Yes, we got another message and last message, I think. ఎందుకంటే నా షో టైం కూడా అయిపోయింది. హాస్పిటల్లో స్పిరిట్ స్మెల్, చిన్నప్పుడు ఫీవర్కి డాక్టర్ వేసే ఇంజెక్షన్ గుర్తుకొస్తున్నాయి. ఐరన్ ఏంటంటే ఐఎమ్ ఏ డాక్టర్ నో అని చెప్పేసి డాక్టర్ లాలిత్య గారు ఫ్రమ్ హైదరాబాద్ షీ మెసేజ్ అస్. సో నాకు కూడా మీరు స్పిరిట్ స్మెల్ అనగానే నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది కాబట్టి ఆ డాక్టర్ మళ్ళీ హాస్పిటల్ పోవాలా అని చెప్పి చిన్న టెన్షన్ కూడా స్టార్ట్ అయింది, రైట్. సో నీలంలో సమయం 9:54 అండ్ ఇప్పుడు నెక్స్ట్ జెర్సీ మూవీ నుంచి ఒక సాంగ్.

స్టూడియో క్లాక్ లో టైం 9:58 అండ్ ఇవాళ్ళతో నా షో కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ మ్యూజికల్ జర్నీలో మీతో ట్రావెల్ చేయడానికి వచ్చే షీరు ఆర్జే వైష్ణవి కూడా ఉన్నారు. సో నెక్స్ట్ నా తర్వాత షో వారిది అనమాట. అండ్ యా, ఎగ్జాక్ట్లీ 10:00 కి న్యూస్ హెడ్లైన్స్ ఉంటారు. అప్పటి వరకు స్టేడియం టు ఆకాశవాణి FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ముసారాంబాగ్ వద్ద 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవునా నిర్మించిన నూతన వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్లకు విశేష స్పందన లభించింది. 2.5 లక్షల పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా ఆదివారం నాటికే 4.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2.64 లక్షల వితంతుల విజ్ఞప్తులే ఉన్నాయి. ఈరోజు దరఖాస్తులకు చివరి రోజు. గత బీఆర్ఎస్ పాలనలో అధికారం ఒక వ్యక్తి ఒక కుటుంబం చేతిలో కేంద్రీకృతమై ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనను పునరుద్ధరించామని భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి ఊపును కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటును సాధించే అవకాశముందని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల

సురక్షిత తరలింపు కోసం తెలంగాణ భవన్ అధికారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతర సమన్వయం చేస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం తెలంగాణ భవన్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలంగాణ భవన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, హైదరాబాద్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: यस, अ वेरी वार्म गुड मॉर्निंग टू एवरीवन। आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद 101.9 एफएम रेनबो विद मी आरजे वैष्णवी। और हमारे स्टूडियो क्लॉक में टाइम हो गया है 10 to 5। यस, ब्यूटीफुल पीपल आउट देयर हु आर लिसनिंग टू आवर रेनबो एफएम, वेलकम, वेरी गुड मॉर्निंग। अब तक आपने सुना है आरजे राणा प्रताप को, और अब से 2 o'clock PM तक मैं रहूंगी आपके साथ एंटरटेन करते हुए और ब्यूटीफुल ब्यूटीफुल गाने सुनते हुए। यस, चलिए, और अब आ गया है आप ब्यूटीफुल पीपल के लिए एक ब्यूटीफुल पीपल सा गाना। यस, स्टे ट्यून्ड टू आकाशवाणी हैदराबाद 101.9 एफएम रेनबो विद मी आरजे वैष्णवी।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Yes, girls always should on be fire. Yes.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఎస్, జష్ని హైదరాబాద్, జష్ని హైదరాబాద్. ఆఫ్టర్ మై షో జష్ని హైదరాబాద్ వినేసేయండి. ఎన్నో డిషెస్ గురించి మన ఆర్జేస్ రోజు చెప్తున్నారు, వాటి హిస్టరీ, ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చా, ఎక్కడెక్కడ దొరుకుతాయి హైదరాబాద్లో, అండ్ మన హైదరాబాద్ గురించి మనమే కదా తెలుసుకోవాల్సింది. ఎస్, ఇప్పుడు మీరు వింటున్నారు నమస్తే హలో ఆదా.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.
3: జష్ని హైదరాబాద్, జష్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో. ఎస్, 2 o'clock వస్తుంది ఆ షో, మన షో తర్వాత. లైక్ మన షో నమస్తే హలో ఆదాబ్ కాబట్టి మనం ట్రైలింగ్వెల్లో మాట్లాడేసుకుంటున్నాం కదా. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో.
4: Eight, seven, six, five, four, three, two, one, let's start.

0: Welcome back to Akashvani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi. और आज का पहला लिसनर क्वेश्चन सुनिए, आप स्ट्रेस को कैसे हैंडल करते हैं? क्या आप म्यूजिक सुनते हो, वॉक पे जाते हो, कुकिंग करते हो या फिर अपने फ्रेंड्स के साथ टाइम स्पेंड करते हो? अपने मैसेजेस हमें भेजिए, बेस्ट मैसेजेस को मैं शो में शेयर करूँगी. यस, हमारा व्हाट्सएप नंबर आपको पता ही है, मैं फिर भी आपको एक बार बोल दूँगी, 0402323482 अगेन 0402323482. यस, और हाँ, आज का शो का एक स्पेशल प्रॉमिस है, हम सिर्फ प्रॉब्लम्स की बात नहीं करेंगे, हम सॉल्यूशंस की बात भी करेंगे, हम पॉजिटिविटी की बात करेंगे, हम उन लोगों की बात करेंगे जो लाइफ में कमबैक कर चुके हैं. यस, बिकॉज एवरी कमबैक स्टोरी स्टार्ट्स विद होप. Yes, stay tuned to Akashvani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi. And abhi aa raha hai ek beautiful sa gaana. Yes.
1: Sarkar telipindi 2047 naatiki 3 trillion dollarla aarthika vyavasthaga teerchi diddalannade lakshyamani prabhutvam spashtam chesindi. Paryavarana parirakshana kosam matti seed ganeshana poojinchalani ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన వినాయక ప్రతిమలను ఆవిష్కరించిన ఆయన 20 కోట్ల మొక్కలు నాటించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కృషిని అభినందిస్తూ తన మద్దతు తెలిపారు. నేపాల్ టిబెట్ వరదల్లో మృతుల సంఖ్య 790కి పెరిగింది. ఈ విపత్తులో 2500 మందికి పైగా గల్లంతయ్యారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక రెస్క్యూ బృందాలతో భారత్ కూడా సహాయక చర్యలు చేపట్టింది. యూరోప్ దేశం సైప్రస్లో పడవ బోల్టా పడటంతో 8 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో 270 మంది ప్రయాణికులు పడవలో ఉన్నారు. 237 మందిని రెస్క్యూ బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇరాన్కు చెందిన 2 రాకెట్ లాంచర్లను అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని లారక్ ద్వీపంలో రాకెట్ లాంచర్లపై విరుచుకుపడింది. సీమైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించేందుకు ఇరాన్ సిద్ధమైన నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులకు దిగింది.

ఈ నేపథ్యంలో లారక్ ద్వీపం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు, ఉపరితల ఆవర్తనం వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_Hyderabad ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: Yes, welcome back to Akashwani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi. Yes, एक छोटे से सवाल पूछना चाहूँगी मैं आप लोगों से कि जब आप स्ट्रेस में होते हो तो आपको सबसे ज़्यादा मोटिवेट कौन करता है? फैमिली, फ्रेंड्स, टीचर या खुद आप? अपने मैसेजेस भेजिए, बेस्ट रेस्पॉन्सेस हम एयर में शेयर करेंगे और व्हाट्सएप नंबर है 0402323482। यस, फिर से बोलूँगी 0402323482। यस, अब फेलियर्स की बात करेंगे दोस्तों। एक और इम्पॉर्टेंट बात, फेलियर्स से डर लगना नॉर्मल है लेकिन फेलियर्स से सीखना ज़रूरी है। सचिन तेंदुलकर भी आउट हुए, APJ अब्दुल कलाम को भी सेटबैक्स मिले। हर सक्सेसफुल इंसान ने कभी ना कभी फेलियर फेस किया है। डिफरेंस इतना है कि उन्होंने रुकना चूज़ नहीं किया और आप भी मत रुकिएगा। यस, स्टे ट्यून्ड टू आकाशवाणी हैदराबाद 101.9 FM रेनबो विद मी RJ वैष्णवी।
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद 101.9 एफएम रेनबो विद मी आरजे वैष्णवी। नमस्ते, हेलो, आदाब। चलिए हैदराबाद एक छोटा सा पॉजिटिव ब्रेक लेते हैं। मेरे साथ रिपीट कीजिए, आई एम स्ट्रॉन्गर देन माई फियर्स। रिपीट कीजिए, आई एम स्ट्रॉन्गर देन माई फियर्स। आई एम लर्निंग एवरी डे। I am capable of great things. My journey is unique. I choose hope every day. Wonderful. दोस्तों, life race नहीं है, life journey होता है। कभी speed ज़्यादा होगी, कभी कम होगी, लेकिन important ये है कि आप चल रहे हैं। अगर आज अगर आप struggle कर रहे हैं तो ठीक है ना, it's okay यार। यस, तो याद रखिए आप अकेले नहीं हैं और ये फेस भी ज़रूर जाएगा। हम सब आपके साथ हैं, डोंट वरी। एफएम रेनबो फैमिली हमेशा आपके साथ है। हमारे लाइव फोन इन प्रोग्राम पे कॉल कीजिएगा, बातें करेंगे हम, और हमारे व्हाट्सएप नंबर पर आप कभी भी बात मैसेज कर सकते हैं, हम बात कर सकते हैं। यस, डोंट वरी, यू आर नॉट अलोन। यस, सुनते रहिएगा आकाशवाणी हैदराबाद 101.9 एफएम रेनबो विद मी आरजे वैष्णवी। एंड एक ब्यूटीफुल सा गाना आ रहा है, वो लड़की। उससे पहले एक छोटी सी ब्रेक, स्टे ट्यून्ड।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air. Hello, dear listeners. Mana life lo ekko care chese valatone manaki ekko misunderstandings kuda jarugutai. Avuna. మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. And somewhere between all these misunderstandings start అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day only on FM Rainbow 101.9. Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: Yes, welcome back to Akashavani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi. మీరు వింటున్నారు హెల్లో రెయిన్బో ప్రోగ్రామ్. ఇంకొక కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది. ఎస్, ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి మన హెల్లో రెయిన్బో ప్రోగ్రామ్ కోసం. ఎస్, మీకు తెలిసింది హెల్లో రెయిన్బో అనేది లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్. నేను ఒక టాపిక్ చెప్తాను, మీరు ఆ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. మన ఫోన్ నెంబర్స్ వచ్చేసి 0402323 0030, 0402323 4821, 0402970471.

5. ఎస్, మన టాపిక్ చెప్పేనా మరి? ఎస్, స్టూడియో క్లాక్లో సమయం 12:59 అవుతుంది. ఎస్, మన టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ డిష్ ఫర్ యూ దట్ యూ ఈచ్ వెన్ యూ గో అవుట్ ఎవ్రీ టైమ్. అంటే ఏం లేదండి, మనం బయటికి వెళ్ళినప్పుడల్లా అరే నాకు తినాలనిపిస్తుంది, తింటే బాగుంటుంది అని అనిపించే ఫేవరెట్ డిష్ ఏంటి అండ్ ఎక్కడ దొరుకుతుంది? జస్ట్ మన చిన్న చిన్న మాటలలో మాట్లాడేసుకుందాం. నాకు కాల్ చేసేయండి, 1 o'clock నుంచి 2 o'clock వరకు మీ హాజర్లో ఉంటాను సార్. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: अच्छा
1: वहाँ पर कुलचा बहुत अच्छा लगता है। और
0: बहुत
1: इस बात में फेमस डिश तो वैसे बिरयानी है। अभी हम वेजिटेरियन है तो अभी कहाँ हमको वो, लेकिन पनीर बिरयानी भी बेटर है।
0: यस सर
1: जी हाँ जी, और यहाँ का चाट भी बहुत अच्छा है। और इसीलिए ऐसा है ना कि हैदराबाद में खाने की कोई कमी नहीं है, और खाने वालों की तो एकदम वाहवाही होती है, क्योंकि यहाँ पर हर एक स्टेट का डिश आपको मिल जाता है। पता है,
0: यस सर
1: अगर आपको पोहा खाना है तो पोहा मिल जाता है, जो महाराष्ट्रियन डिश है। अगर आपको इडली सांभर वड़ा खाना है तो हर डक डक पे हर गली में मिल जाता है आपको वो तो। और
0: यस
1: अगर पंजाबी का आपको कुलचा और पराठा खाना है वो भी मिल जाता है।
0: ढोकला गुजराती
1: आप
0: वो भी मिल जाती है
1: एग्जैक्टली तो आपने
0: यस
1: बहुत ही डिफिकल्ट क्वेश्चन पूछा आज हमसे। जी
0: वैसे ही आप बहुत सारे डिशेस के बारे में बात करें, लाइक मुझे बहुत अच्छा लगा। थैंक यू सो मच दीपू।
1: वेलकम।
0: यस वो है दीपू जी बोल रहे हैं कि कुलचा बहुत पसंद है बोल के, तो फिर आपको क्या पसंद है मुझसे कॉल करके बात कर सकते हो। हमारे फोन नंबर्स, यस वी हैव अनदर कॉलर ऑन है। ओके कट हो गया, कोई नहीं, आप कॉल करते रहिए, मैं उठाती रहूँगी। यस हमारा फोन नंबर्स, हेलो रेनबो,
1: हेलो वैष्णवी, कैसे
0: हेलो तातया, बాన్ నరండి,
1: ఇప్పుడు?
0: కట్టేపోయింది, మనం ఆన్ ఎయిర్ లో ఉన్నాం, చెప్పండి తాతయ్య.
1: అదేమ్మా, ఏది ఫుడ్ ఏది మీకు ఏది ఇష్టం ఉంటే అది తినాలనుకునింది, తినలేకపోతున్నారనే?
0: బయట మీకు తినాలి అనిపించే మీ ఫేవరెట్ డిష్ ఏంటి? బయటకు వెళ్ళినప్పుడల్లా మీకు తినాలనిపించే మీ ఫేవరెట్ డిష్ ఏంటి అని అడిగాను. హలో హలో, ఐ గెస్ ఫోన్ కట్ అయిపోయింది, నో ఇష్యూస్, మీరు నాకు కాల్ చేయొచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఎస్ హలో రెయిన్బో,
1: హలో రెయిన్బో, గుడ్ ఆఫ్టర్నూన్ రాధా వైష్ణవి జీ.
0: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సర్, బోలి ఆప్కా నామ్ ఆర్ ఆప్ కహాన్ సే బాత్ కర్ రహే హో?
1: మే అమన్ నగర్ సే శేర్ ఖాన్ బోల్ రహా హూ. సబ్ సున్నే వాలో భాయి బహనో కో దోస్తో కో ఆప్కో ప్యార్ భరా సలామ్ అదా. అల్లా సబ్కో ఖుష్ రఖే, ఆబాద్ రఖే, సెహత్మంద్ రఖే, హీ దువా హై మేరీ.
0: జీ సర్, యస్ ఆప్నే టాపిక్ సునా హై?
1: జీ ఆప్నే పసంద్ కే డిష్ కే బారే మే బాత్ కర్ రహే నా.
0: హాన్
1: जी, मुझे तो वैसे जो मिल गया ज्यादा सादा सादा ही पसंद है मेरे को. ज्यादा हैवी या ऑयली मसालेदार ये चीजें ज्यादा नहीं खाते, कभी कभी दावत के तौर पे इस्तेमाल हो जाते हैं. तो जो भी मिल जाता है, हैदराबाद में बहुत बार कोई दोस्तों के साथ जाने का मौका मिला, सारी बिरयानी वगैरह खा लिए, फिर मुझे ज्यादातर मच्छी पसंद है.
0: मच्छी?
1: जी मच्छी अच्छा लगता है मेरे को और पसंद भी है वो. और वैसे तो जो भी मिल जाता है सारी चीज सब पसंद है. अपने सादा खाना ज्यादा पसंद है, ज्यादा भारी हैवी आइटम नहीं खाते, कभी कभी खा लेते दावत के तौर पे. और कभी बाहर निकले तो बस जो दोस्तों ने खिला दिए या घर में जो मिल गया, हर चीज खा के शुक्र अदा करते हैं अल्लाह का.
0: जी
1: जी,
0: थैंक यू
1: और
0: सो मच.
1: हमारे एक कॉलर है, हमारी बहन लक्ष्मी, आज उनका बर्थडे है, उनको जन्मदिन की ढेर सारी शुभकामनाएं देता हूँ मैं अपनी तरफ से. हमारी बहन आयशा सिद्दीका, हमारी महजबीन बाजी, इनकी तरफ से लक्ष्मी को बहुत बहुत जन्मदिन की मुबारकबाद. अल्लाह
0: जी
1: खुश
0: जी
1: रखे, आबाद रखे, सेहतमंद रखे उनको. जी
0: थैंक यू
1: दुआ
0: सो
1: है.
0: मच
1: और हो
0: सर.
1: सका तो कोई बर्थडे सॉन्ग प्ले कर दीजिए लक्ष्मी जी के लिए.
0: डेफिनेटली एक पार्टी सॉन्ग तो अभी अभी प्ले करी है, करा है मैंने, अभी एक पार्टी सॉन्ग प्ले कर दूंगी. या थैंक यू सो मच सर. हाँ यस, सर ने लक्ष्मी जी को विश कर दिया, या बहुत बढ़िया किया है सर. हैप्पी बर्थडे लक्ष्मी जी, ये गाना आपके लिए है. पर उससे पहले एक छोटा सा ब्रेक.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: यस, काला चश्मा जचता है. यस, ఎవరికి సూట్ అవ్వచ్చు చెప్పండి. స్పెట్స్ అనేది అందరికీ సూట్ అవుతాయి, మనం వేసుకొని తిరగడమే ఆలస్యం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో, విత్ మీ ఆర్జే వైష్ణవి. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనతో పాటు మన కాలర్ ఆన్ లైన్లో ఉన్నారు. హలో రెయిన్బో.
1: హలో
0: హలో రెయిన్బో, మీరు పేరు అండ్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: నా పేరు శశి అండి.
0: మీరు ఎక్కడి నుంచి?
1: మీ హృదయం నుంచి అండి.
0: అయ్యో, ఓకే. మీరు టాపిక్ విన్నారా సార్?
1: లేదండి.
0: మీ ఫేవరెట్ డిష్ ఏంటి, బయటకు వెళ్ళినప్పుడల్లా తినాలి అనిపించే బయట స్ట్రీట్ ఫుడ్ ఏంటి?
1: స్ట్రీట్ ఫుడ్ లేదు, ఓన్లీ బిర్యానీ.
0: ఓకే, ఓన్లీ బిర్యానీ. అండ్ ఎక్కడ ఇష్టపడతారు తినడానికి?
1: బిర్యానీ అంటే బిర్యానీ, అది ఎక్కడైనా ఓకే.
0: అచ్చా, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్
1: బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? కొంతమంది అయితే పడి చచ్చిపోతారు.
0: అవును,
1: పిల్లు ఉంటుంది. నేనా బిర్యానీ అంటే ఫస్ట్ బిర్యానీ తర్వాతనే అన్నది.
0: అవునా? ఎస్, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు మీరు కాల్ చేసినందుకు. అండ్ ఐ గెస్ వీ హ్యావ్ అనదర్ కాలర్ ఆన్ ఎయిర్. హలో రెయిన్బో. ఓకే, కట్ అయిపోయింది, నో ఇష్యూ. Now, we have a cute message from Hamara Huda. She's saying that cutlets, chaat, samosa, golgappe aur bhi bahut hai khane ke liye hain, bahar bol rahi hain. Vaishnavi ji, aapko kya pasand hai bolke mujhe pooch rahi hu. Yeah, mujhe biryani bahut pasand hai aur I like fast food. Main khati hu bahar jaate to. Main bhi cutlets, chaat, samosa, golgappe, like these kind of foods are love for girls. Aap bhi girl.

माइंडेड। अरे मेरी जैसे डांस

0: మీ ఫేవరెట్ డిష్ ఏంటి అని ఎంతోమంది వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ వైష్ణవి. ఎస్, అండ్ వీ హ్యావ్ ఎనదర్ కాలర్ ఆన్ ఎయిర్. హెల్లో రెయిన్బో.
1: రాధే రాధే,
0: రాధే రాధే సార్, ఎలా ఉన్నారండి?
1: బాగున్నానండి. బాగున్నారా మీరు?
0: చాలా బాగున్నానండి. చెప్పండి సార్, మీ
1: ఓకే,
0: పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను మురళి మాట్లాడుతున్నాను. నేను వైష్ణవి గారు, ఇంకోటి ఏంటంటే చిన్న రిక్వెస్ట్, ఈరోజు మా బాబు బర్త్డే వంశీ, మీరు విష్ చేస్తారని భావిస్తున్నాను.
0: అయ్యో, హ్యాపీయెస్ట్ బర్త్డే వంశీ బేటా.
1: థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకు ఒక్క ఒక్క డిష్ కోసం చెప్తే సరిపోదు అనుకుంటాను వైష్ణవి.
0: అంతే
1: ఎందుకంటే యాక్చువల్గా ఒక కవి ఒక చిన్న పాట రాసిండు, మీన్స్

0: నేను మురళి మాట్లాడుతున్నాను వైష్ణవి గారు. ఇంకోటి ఏంటంటే చిన్న రిక్వెస్ట్, ఈ రోజు మా బాబు బర్త్డే వంశీ, మీరు విష్ చేస్తారని భావిస్తున్నాను.
1: అయ్యో హ్యాపీయెస్ట్ బర్త్డే వంశీ బేటా.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకు ఒక్క డిస్కషన్ చెప్తే సరిపోదు అనుకుంటాను వైష్ణవి. ఎందుకంటే యాక్చువల్ గా ఒక కవి ఒక చిన్న పాట రాసిండు, నేను రెండే రెండు పదాలు అన్నకెళ్ళి చెప్తాను. ఈ జన్మ మీ రుచి చేయడానికి దొరికరా, ఈ లోకమే వండి వాడడానికి వేడికరా. అంటే మనకు ఏదైనా సరే ఇప్పుడు ఫస్ట్ కలర్ మన దీపం అనుకుంటా అయితే ఇంకా అని చెప్పాడు కదా, ఇప్పుడు అందులో గుజరాతీ డోక్లా కాకడా మీరు చెప్పిర్రు అని చెప్పినట్టు చెన్నైదే గాని పంజాబీయే గాని ఆ కుల్చా గాని ఏది గాని ఏది దొరకదమ్మా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కటి తినాలనిపించే రుచే ఈ జన్మము దానికి దొరికింది మనకు. ఇంకోటి ఏంటంటే ఆ నేను ఇవే కాకుండా మన దేశంలో దొరికేటి కాకుండా ఇటాలియన్ పాస్తా గిట కూడా అవి తినడానికి ఎంతో బాగా అనిపిస్తాయి, మంచిగా అనిపిస్తాయి. కాకపోతే వీటన్నిటికన్నా ఎన్ని తిన్నా ఏమి తిన్నా ఉడుకుడుకు అన్నము, అందులో కాస్త నెయ్యి, పప్పుచారు, ముద్దపప్పు, లేకపోతే ఆకేట్న పెరుగు,
1: పొడి,
0: దీన్ని మించింది అయితే ఇంకోటి అయితే ఉండదు అనుకుంటున్నా నేనైతే.
1: అది నిజం సార్, చాలా లైక్ స్నూతింగ్ ఫుడ్ అది. కానీ ఇవాళ మన టాపిక్ అవుట్ సైడ్, ఇవాళ నేషనల్ ఈట్ అవుట్ సైడ్ డే అన్నమాట, సో అందుకే అలా
0: అడిగాను.
1: వెరీ గుడ్ డే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హ్యాపీయెస్ట్ బర్త్డే విశాల్ బేటా, మీ నాన్నగారు ఎన్నో ముచ్చట్లు షేర్ చేశారు మనతో పాటు, నువ్వు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో, వర్మి ఆర్జే వైష్ణవి, అండ్ వచ్చేస్తుంది ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ రస్తం. స్టే ట్యూన్డ్.

0: Yes, welcome back to Akashvani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi. Nen adigaanu nee favorite dish enti ani. Yes, we have another caller on air. Hello Rainbow.
1: Good afternoon.
0: Very good afternoon sir, kaise ho aap?
1: Ekdam badhiya ho madam. Telugu mein bolu, hindi mein bolu madam?
0: Mee ishtam sir, mee ishtam. Mee language ante aa language.
1: Ha. Mana baatu bhasha telugu avati telugu ne cheptam madam.
0: Ha. Okay.
1: Vaishnavi garena maatladaledi?
0: Avunandi, nen Vaishnavi.
1: Ela untu madam?
0: Baagunnanandi, baagunnanu. Meer ela unnaru sir?
1: Nenu kuda santoshanga baagunnanu madam.
0: అదే కదా కావాలి మనకు కూడా. చెప్పండి సార్, మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమవతి పేట నుండి.
0: ఓఫో, చెప్పండి సార్, మీరు టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం. అయితే ముందుగా మేడం, మన రెగ్యులర్ కాలర్ మురళీగారు కదా మేడం?
0: అవునండి.
1: వాళ్ళ అబ్బాయి వంశీ దానికి నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. ఆ అబ్బాయి వంశోద్ధారుడు కావాలని చెప్పేసి నా మనసారా కోరుకుంటున్నాను మేడం. వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి వాళ్ళని సంతోషంగా ఉంచాలని ఆశిస్తున్నా మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, మురళి గారికి ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన అప్పుడప్పుడు నేను రీజనబుల్ పర్సెంట్ నాకు సరి కళ్ళు కనబడి అనుకుంటాడు కదా మేడం.
0: కాదు సార్,
1: దయచేసి ఆ మాట అనకమని చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే అతని మాటలు వింటుంటే మేడం చాలా ఎంత అంటే మనసుకు తగులుతుంటాయి మేడం. నేను చాలా ఇంట్రెస్ట్ ఉంటానే, నాకన్నా చిన్న ఉండొచ్చు అతను, లేదా గురువుగా మాట్లాడు, గురువుగా నేను మన్నిస్తాను మేడం అతన్ని. దయచేసి మళ్ళీ ఎప్పుడు అట్లా అనొద్దని అతనితో రిక్వెస్ట్ చేస్తున్నాను. టాపిక్ ఏంటంటే, నాకైతే బయటికి వెళ్తా మేడం, ఇది అదే నేమ్ లేదు, కాకపోతే ఏంటంటే మసాలాలు ఎక్కువ ఉండొద్దు, ఆయిల్ ఉండొద్దు మేడం, అదే కావాలి అదే తినేమి ఉండదు, ఈ రెండు లేకుంటే ఏదైనా దంచేస్తాం మేడం. ఇంట్లో అయితే మనం ఇష్టం ప్రకారం వండుకుంటా కదా మేడం, ఇక బయట అయితే మన సమయానికి ఏది దొరికినా కూడా ఈ రెండు వస్తువులు లేకుండా చూసుకొని తింటాను.
0: ఓకే సార్,
1: ఇదంటే నాకు ఇష్టం మేడం అంటే.
0: Yes sir, yes sir, thank you so much sir. Yes sir, అంటున్నారు we have like ఆయన ఫేవరెట్ డిషెస్ కారం ఉప్పు లేకుండా, లైక్ మసాలా లేకుండా ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. ఎస్, వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో రెయిన్బో, కట్ అయిపోయింది. ఎస్, వీ హ్యావ్ ఎ మెసేజ్ సెయింగ్ దట్ హాయ్ ఆర్జే వి, ప్లీజ్ ప్లే ఆఫ్రీన్ ఆఫ్రీన్ బై రహర్ ఫతే అలీ ఖాన్. ఎస్, డెఫినెట్గా ప్లే చేస్తానండి. జై మూన్ వాకర్. యా, అండ్ వీ హ్యావ్ మెసేజ్ ఫ్రమ్ హుడా, షీ సెయింగ్ దట్ వైష్ణవీజీ లక్ష్మీ హమారే దోస్త్ హై, ప్లీజ్ ఆప్ హమారీ తరఫ్ సే బర్త్డే విష్ కర్ దీజియే, కాల్ నహీ లగ్ రహా హై ప్లీజ్ బోల్ కే, ప్లీజ్ ఉత్నా కర్నే కా కుచ్ భీ నహీ హై, ఐ విల్ డెఫినెట్లీ విష్ బిహాఫ్ ఆఫ్ యూ లక్ష్మీజీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రేడియో విత్ మీ ఆర్జే వైష్ణవి. ఆర్ వి హావ్ అనదర్ కాలర్. హలో రెయిన్బో.
2: హలో రెయిన్బో, నమస్కారం విష్ణుమూర్తి గారికి.
1: నమస్కారం సార్, చెప్పండి సార్.
2: వాటిని ప్రభాకర్ రావు అంటే విష్ణుమూర్తి కూడా సమానమే, వైష్ణవి. అయితే నేను ఇప్పుడు భోజనానికి మీరు అడిగారు కదా, భోజనం ఏమిటి మీకు ఇష్టం అని చెప్పని, నా నాలుక రుచి ఎలా కనిపిస్తుందో అలాగే నేను తింటుంటాను అన్నమాట. నాలుక రుచి, నాలుకే కదా తినేది.
1: అవును సార్, అవును.
2: ఇది ఎవరైనా కనుక్కున్నారా?
1: ఏమని సార్?
2: అంటే మా యొక్క మురళీగాల్ తాలూకా మనవడ వశీకరణ గారి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు నేను తెలియపరుస్తున్నాను.
1: ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: ఎవరైనా వశీకరణ చిట్టి అని చెప్పని నేను అనుకుంటున్నాను. వంశీ అని ఏదో పేరు చెప్పాడు ఆయన, కానీ వశీకరణ చిట్టి అని చెప్పని నేను పేరు పెట్టుకుంటున్నాను. బాగుందా?
1: బాగుంది సార్. ఓకే,
2: అయితే రుచి ఎలా మనకి ఇప్పుడు నేను యాపిల్స్ కాజు తింటున్నాను అనమాట. నా ఫుడ్ ఏమిటంటే యాపిల్స్ అండ్ కాజు. కాజు అంటే జీడిపప్పు, ఇవి తింటుంటాను అనమాట నేను. అందుకని అందరు అంటుంటారు ఏమిటయ్యా నువ్వు ఏం తింటావు, ఏమిటి శ్రామణ ఫుడ్ ఎలా ఉపయోగిస్తామని చెప్పని. అంటే నేను చెప్పాను అందరికి ముందు భక్తి అనేది కొంచెం అయినా ఉండాలి, భక్తి తర్వాతనే మన భుక్తి.
1: అంతే సార్, అంతే.
2: భక్తి తర్వాతనే భుక్తి. మన రమణయ్య గారు కానీ లేకపోతే మెహర్ బాబా గారు, సాయిబాబా, ఆయన మెహర్ బాబా కాదు సాయిబాబా, జూబ్లీ హిల్స్ లో ఉంటారు.
1: ఎస్ సార్, ఎస్ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాల్ కట్ అయిపోయింది ఐ గెస్, పర్లేదు. యా, వి హ్యావ్ అనదర్ కాలర్ విత్ అస్. హలో రెయిన్బో.
3: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వైష్ణవి మేడం.
1: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
3: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు కోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఎస్ సార్, ఎస్ సార్.
3: ఈ రోజు మీరు వచ్చారు, వైష్ణవి గారు రేపు శ్రీ వైష్ణవి గారు వస్తారండి.
1: ఏమో సార్ తెలియదు, మీరు టాపిక్ విన్నారా సార్?
3: విన్నాను, విన్నానండి. అయితే అండి, ముందుగా మన రెగ్యులర్ కాలర్ అని మా తమ్ముడు సికింద్రాబాద్ మురళీ తమ్ముడు, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆ అబ్బాయి చల్లగా మంచిగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని జీవిస్తున్నానండి.
1: ఎస్ సార్,
3: మన ఎఫ్ఎం రెయిన్బో శ్రోతలు కాలర్స్ ఆర్జీల తరపు కూడా నేనే జీవిస్తున్నానండి.
1: ఎస్ సార్, ఎస్ సార్.
3: మీరు పోతే అండి, మేమైతే బిల్డింగ్ లో ఉంటామండి. మా సార్లు అయితే ఏవై మా భార్య కుకింగ్ చేస్తాయండి. అయితే మేడం సార్లు కన్నా ముందు నాకే వచ్చేస్తాయి, నాకు నా భార్యకే తెచ్చి పక్కన వెళ్తుందండి. పేదాలైతే థమ్సప్ డ్రింక్ ఉంటుందండి. ఇకపోతే ఇప్పుడు అలియం గట్ట మేము ప్రత్యేకంగా తెప్పించుకుంటామండి. అయితే అండి, ఇంకా ఆదివారం అయితే మిర్చి బజ్జీలు గట్ట ఉంటాయండి. మిర్చి బజ్జీలు, ఉల్లి బజ్జీలు, వామోకులతో బజ్జీలు వస్తాయని మా భార్య చేస్తాయండి. ఒక రోజునైతే సౌత్ ఇండియా కానీ ఉండుద్ది అండి. టమాటా

0: పచ్చడి, కొత్తిమీర పచ్చడి, సాంబారు, రసము, బీన్స్ బీన్స్ కొబ్బరి ఫ్రై, ఇంకా వంకాయ వంకాయ కూర మొత్తం సౌత్ ఇండియా చేస్తాను. చాలా మంచిగా చేస్తుంది మా భార్య. ఎప్పుడైనా మీకు ఏమన్నా ఫంక్షన్ అయితే చెప్పండి, పిలిస్తే మా భార్య వస్తుంది.
1: అయ్యో డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
1: యా థ్యాంక్ యూ సో మచ్. సార్ అంటున్నారు పిజ్జా, బర్గర్ అండ్ ఇలాంటివి బాగుంటాయి అని. యా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ కాలర్ విత్ అస్. హలో రెయిన్బో.
2: హలో వైష్ణవి గారు, శుభ మధ్యాహ్నం. బాగున్నారా?
1: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు సార్?
2: నేనైతే చాలా బాగున్నాను. అమ్మ మీరు కార్ఖానా ఇది మన ఇది కోల్ సిటీ వైష్ణవి గారేనా మీరు?
1: అవునండి.
2: కే రమేష్ అమ్మా, నేను గుర్తుపట్టాను.
1: గుర్తుపట్టానండి. ఎస్ మీరు చెప్పండి. కే రమేష్,
2: అందుకోసం అంటున్నాను.
1: మనం ఆనర్ లో ఉన్నాం. అవునండి, అవును.
2: ధన్యవాదాలు అమ్మా. కేరమే బాగుంది, టాపిక్ బాగుంది.
1: ఎస్ సార్.
2: అయితే నాకు చాలా ఇష్టమైంది అంటే పులిహోర అమ్మా, పులిహోర అండ్ పెరుగు సద్ది.
1: ఓకే.
2: ఇంట్లో పీఠా చాలా ఇష్టం అమ్మా నాకు. నవరత్న పీఠ అని వస్తుంది, ఆగర్వాల పీఠ, అది చాలా ఇష్టం. మిర్చి బజ్జి చాలా ఇష్టం అనమాట.
1: ఓకే సార్.
2: కావాలి మేడం నాకు.
1: చెప్పండి సార్.
2: లాబరీస్ మూవీలో అమితాబ్ బచ్చన్ పాట మేరే అంగా నోమే పాట బాగుంటుంది.
1: ఇస్తాను సార్, ఇస్తాను సార్.
2: మీరు వస్తున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ వాయిస్ కూడా బాగుంటుంది, కాలర్స్ కూడా మీరు ఎక్కువ తీసుకుంటారు. అందరితో చాలా ఫ్రీగా చాలా బాగా మాట్లాడతారు, మాకు చాలా ఇష్టం అనమాట.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: మురళి, మా సోదరుడు మురళి వాళ్ళ మన్మడి పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా నా తరఫు.
1: తనకు అందుతుంది సార్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. యా నా వి హ్యావ్ అనదర్ మెసేజ్ సేయింగ్ దట్ సాంగ్ దాల్ రోటీ ఖావ్ ప్రభు కే గున్గావ్ మూవీ జవాహర్ భట్టా హమారా సర్వర్ హమారే సర్వర్ సర్వర్ అలీ సర్ ని పూచా హై యే గానా ఆర్ మే డాల్ రహీ హూ. ఎస్, అభి సునియే యే గానా. ఆప్ సున్ రహే హే ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: Yes, welcome back to Akashvani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi. Yes, दाल रोटी खाऊं प्रभु के गुनगाओ, ये लाइक कितना बढ़िया गाना है, आपने सुना है? सरवर अली साहब, थैंक यू सो मच इस गाने की ख्वाहिश करने के लिए. लाइक हमारा आज का ईट आउटसाइड डे वाला जो कुछ भी प्रोग्राम चल रहा है ना, उसके मुताबिक ये गाना बहुत सुंदर गया है. थैंक यू सो मच. एंड वी हैव अनदर कॉलर ऑन एयर. हेलो रेनबो.
1: హలో రెయిన్బో వైష్ణవి.
0: తాతయ్య చెప్పండి. తాతయ్య ఎలా ఉన్నారు? తాతయ్య
1: బాగున్నానమ్మా. ముందుగా మురళి గారి అబ్బాయి వంశీ నిండ నూరేళ్ళు ఉండి మంచి విద్యావంతుడే, వాళ్ళ తండ్రి గారికి పేరు మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటున్నాను. నేను రమణయ్యను, నేను మనసారా కోరుకుంటున్నాను. తర్వాత నర్సింహండి గారు చెప్పేటప్పుడు ఆయన నేను బ్లైండ్ నాకు కనపడలేదు అని చెప్ప, అది నేను దాన్ని ఏకీపిస్తాను. ఎప్పుడైనా చెప్దాం అనుకున్నానైనా కానీ ఎందుకు చెప్పుకోవాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా ఆయనకు విజ్ఞప్తి. మెహర్ బాబా గారుగా అంటే ఆయన కూడా చెప్తా ఉంటాడు, ఆ మాట చెప్పొద్దని చెప్తున్నా నేను కూడా. తర్వాత అమ్మ ఇది సోమవారము ఒక చిన్న పాట, ఆ పాట పాడి మనల్ని కలర్ చెప్తాను. ఆ చిన్న పాట అబ్బాయికి వంశీకి అంకితం. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో, పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు, శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో.

0: తప్ప.
1: నేనంటే నేను వెజ్ కూడా పనిచేస్తాను తింటాను. అంతా వెజ్ బిర్యానీ, వెజ్ మేము. ఇంట్లో మా కోడలు వంకాయ బిర్యానీ చేస్తుంది, చాలా బాగుంటుంది. అదే నేను సంపూర్తిగా తింటాను. దాని తర్వాత రాగి సంగటి, ఈ రెండు బాగా పూర్తిగా సంతృప్తిగా తింటానమ్మా నేను.
0: ఎస్
1: అది నేను నా మనవరాలతో పంచుకున్నా.
0: థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. ఎస్ దాట్ వాజ్ సార్ సీయింగ్ లైక్ ఇంట్లో అయితే వంకాయ మసాలా గుత్తంకాయ తింటాను, బయటికి వెళ్తే తప్ప వెజ్లో అండ్ స్వీట్లో రసగుల్లా తింటానని చెప్తున్నారు. యా థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో రెయిన్బో. హలో హలో రెయిన్బో. కట్ అయిపోయింది, నో ఇష్యూస్. మీరు నాకు కాల్ చేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ మన ఫోన్ నంబర్స్ వచ్చేసి 040-040-2323-0030, 040-2323-4821, 040-2970-4715, అండ్ మన వాట్సాప్ నంబర్ 040-2323-4822. వెంటనే నాకు మెసేజ్ చేసేయండి, కాల్ చేసేయండి. అండ్ లాస్ట్ 10 మినిట్స్లో మనం ఎంత మాట్లాడగలిగితే అంత మాట్లాడేసుకుందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి, అండ్ వస్తుంది నా ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ కోకోకోలా. స్టే ట్యూన్డ్.

0: Name it your winner topic.
1: Actually, not actually.
0: ఓకే, మీ ఫేవరెట్ డిష్ ఏంటి? మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి తినే డిష్ ఏంటి? హలో, మీరు ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు తినే డిష్ ఏంటి? ఎక్కడ తింటారు, ఏం తింటారు అని అడుగుతున్నాను.
1: యాక్చువల్లీ ఫేమస్ డిష్ నెల్లూరు, మేకారం పచ్చ. ఐ లవ్ టు ఈట్ దట్.
0: ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, దాట్ వాజ్ జయంత్ సేయింగ్ దట్ హీ లవ్స్ టు ఈట్ దట్ వన్ పర్టికులర్ ఫుడ్ అని. యా, థ్యాంక్ యూ సో మచ్ జయంత్ ఫర్ కాలింగ్. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలర్ ఆన్ ఎయిర్. హలో రెయిన్బో.
2: హలో రెయిన్బో, నమస్తే దీజీ.
0: నమస్తే మ్యామ్, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు ముంతాజ్. హలో, నా పేరు ముంతాజ్.
0: చెప్పండి మ్యామ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా డిఫరెన్స్ అయితే మా షేర్హాన్ భాయికి చాలా చాలా సలాం. అభి హిందీ మే సమజ్ తే నా తుమ్?
0: హాన్ మే సమజ్ చాతీ హూ. హిందీ మే ఆప హిందీ మే బాత్ కరియేగా, కోయి మత.
2: షేర్హాన్ భాయ్ కో మేరే తరఫ సే బహుత బహుత సలాం. ఔర్ జో హై సో డిష్ జో హై సో టేబుల్ పే తో హర్ డిష్ కా మజా లేనా చాహియే. హర్ డిష్ తో మజేకార్ హై, తమిల్ తో బహుత పసంద్ హై. ఔర్ ఉస్కే బాద్ తో కితనా మజేకార్ డిష్ హి ఖాఓ, దాల్ ఖానా తో జరూర్ తలబ్ హోతీ. దాల్ ఖానా తో
0: హిందీ అచ్చి తరీకే బతా దీజియేగా.
2: థ్యాంక్
0: యూ సో మచ్ మ్యామ్. వీ హ్యావ్ అనదర్ మెసేజ్ ఇన్ వాట్సాప్. మంజిలే బహుత్ హై, అఫ్సానే బహుత్ హై, ఇంతహా జిందగీ మే ఆనే బహుత్ హై, జీ జో మిలా నహీ ఉస్కా క్యూ గిలా కర్నా, దునియా మే ఖుష్ రహనే కే బహానే బహుత్ హై. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ మెసేజ్ ఇస్ ఫ్రమ్ అశ్విన్ ఫ్రమ్ కోటి కుశల్ మార్కెట్. జై శ్రీ కృష్ణ బోల్ రే హై. జై శ్రీ కృష్ణ సార్. యా, మన షో ఎండ్ అయిపోయింది ఆల్మోస్ట్. మన స్టూడియో క్లాక్లో టైం 1:56 అవుతోంది. అండ్ నేను ఆర్జే వైష్ణవి సెలవు తీసేసుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్జే మన జష్ని ఏ హైదరాబాద్తో వచ్చేస్తున్నారు. ఒకటే అండి అందరికీ చెప్పాల్సింది నా తరఫు నుంచి ఇవాళ మెసేజ్. మీరు బయట ఎంత తిన్నా సరే జాగ్రత్తగా ఉండండి, హెల్తీ పాయింట్ని చూస్ చేసుకోండి. ఎంతవరకు అయితే అంతవరకు హెల్తీగానే తినడానికి ట్రై చేయండి. ఎస్, అండ్ ఎస్, జై హింద్, థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ ఆర్జే వచ్చేస్తున్నారు శ్రీంగ్ దాట్ జష్ని ఏ హైదరాబాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. అండ్ డోలీ డా సాంగ్తో స్టార్ట్ చేసేస్తాను, ఎండ్ చేసేస్తున్నాను. యా,

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఊరగాయ ఆహారాన్ని నిల్వ చేసుకోవడం నుంచి సంప్రదాయంగా మారిన ప్రయాణం. ఊరగాయ అంటే కేవలం అన్నంలో కలుపుకునే రుచి కాదు, మన పూర్వీకుల తెలివితేటలకు ఒక ఉదాహరణ. ఫ్రిడ్జ్లు ఫ్రీజర్లు లేని రోజులు ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి ఉప్పు నూనె మసాలాన్ని ఉపయోగించేవారు. అలా అవసరంగా మొదలైన నిల్వ పద్ధతి తర్వాత ఇంటి రుచికి ప్రాంతీయ సాంప్రదాయంగా మారింది. మామిడికాయ నిమ్మకాయ ఉసిరికాయ ఒక్కో ఊరగాయ వెనుక ఒక్కో ప్రాంత రుచి ఉంటుంది. అమ్మమ్మలు వేసిన ఊరగాయలు ఎందుకు అంత ప్రత్యేకంగా ఉండవో తెలుసా? కొలతల కంటే అనుభవంతో వచ్చిన అంచనాలనే వాళ్ళ అస్సలు రెసిపీ అనమాట. అందుకే ఊరగాయ ఒక ఫుడ్ ఐటెం మాత్రమే కాదు, తరాల నుంచి తరాలకి వచ్చిన రుచుల జ్ఞాపకం. ఒక చిన్న జాడీలో మన ఇంటి చరిత్ర, మన ఊరి రుచి, మన అమ్మమ్మ చేసిన చేతి ముద్ర అన్నీ దాగి ఉంటాయి. నిజంగా ఊరగాయని దేంతో నిల్వ చేయొచ్చు? ఉప్పైనా పసుపా కారమా? కామెంట్ బాక్స్లో పెట్టండి. అయితే ఊరగాయని ఎన్ని రకాలుగా చేయొచ్చు? మీ ఇంట్లో మీకు తెలిసిన ఊరగాయలు ఏంటి? ఈ మధ్య ఫ్రిడ్జ్లు ఫ్రిజర్లు వచ్చాయి కాబట్టి స్టోర్ చేస్తున్నారు. అందులో స్టోర్ చేస్తే 6 మంత్స్ వాడుకోవచ్చట. మీరు ఎటువంటి ఊరగాయని తయారు చేస్తారు? మీ ఇంటి ప్రాంతాల్లో ఏ ఊరగాయలు ఉంటుంటాయి? ఎలాంటి రెసిపీలు ఉంటాయి అని జస్ట్ని హైదరాబాద్లో నేను చెప్తా. మీరు మాత్రం ఈలోపు ఏం చేస్తారంటే చిన్న టెక్స్ట్ చేయండి, ఒక ఊరగాయ గురించి చెప్పి ఒక మంచి పాట అడగండి, నేను అదే ప్లే చేస్తా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఎన్ని రకాలుగా అంటే మీకు అందరూ బాగా తెలిసింది ఒక్క మ్యాంగో.

మ్యాంగోతోనే మాత్రం అంటే మామిడికాయతోని రకరకాల ఊరగాయలు, ఆవకాయ, మామగాయ అని రకాల. ఇది ఎండాకాలం వస్తే మీకు తెలిసింది కదా. అయితే ఆకుకూరలు కాయగూరలతో కూడా మనం ఊరగాయలు తయారు చేయొచ్చు. ఆకుకూరలు అండ్ తర్వాత పప్పులు, అల్లం వెల్లుల్లి ఇలా చాలా రకాల పదార్థాలతో చేయొచ్చట. మామిడికాయ ఊరగాయలు, ఆవకాయ, మాగాయ, తురుము, ఆవకాయ, మెంతి, మామిడికాయ ఇలా చెప్పుకుంటారు. నిమ్మకాయ ఊరగాయలు, సాధారణ నిమ్మకాయ వచ్చింది అనుకో మెంతి నిమ్మకాయ అని చేస్తుంటారు. మిరపకాయ వస్తే సీజన్ పచ్చిమిరపకాయ, ఎర్రమిరప, నింపిన మిరపకాయ పచ్చడి. అల్లం వెల్లుల్లి ఊరగాయలు, అల్లం పచ్చడి వెల్లుల్లి ఊరగాయలు. కూరగాయల ఊరగాయలు అంటే క్యారెట్, క్యాలిఫ్లవర్, టమాటా, ఉసిరికాయ, గోంగూర ఇవే కాకుండా చాలా కూరగాయలతో కాంబినేషన్. వాటి కాంబినేషన్ ఏంటి, మీరు లెమన్ కావాలి లేదంటే చింతపండు గుజ్జు కావాలి, ఇవి యాడ్ చేసేందుకు సమపాలలో ఉప్పు కారం అన్నీ నిలవ ఉంటాయి. పళ్ళతో చేసే ఊరగాయలు కూడా ఉన్నాయండి. మీకు ఈ మధ్య పళ్ళతో కూడా చేస్తారు, జామ పండుతో చేస్తారు, గ్రేప్స్తో చేస్తారు, యాపిల్తో కూడా చేస్తారు, ఆలుగడ్డతో కూడా చేస్తారు. ఉసిరి, చింతకాయ, కొబ్బరికాయ, నేరేడు వంటి వాటితో కూడా ప్రాంతీయంగా చేస్తారు. ఆకులతో చేసే ఊరగాయలు అంటే గోంగూర, కరివేపాకు వంటి వాటితో ప్రత్యేక రుచులు ఇస్తాయి. అయితే పాలకూర, కొత్తిమీర, కరివేపాకు వీటితో కూడా ఎక్కువసేపు నిల్వ ఉండే ఊరగాయలు చేసేసుకుంటారు. అలాగే ఇంకా మీకు తెలుసు, నాన్ వెజ్ ప్రియులంటే కూడా రకరకాల ఏదైతే సీ ఫుడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వీటికి ఈ నిల్వ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పులుపు. మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే కారం అండ్ ఉప్పు. ఉప్పు సమపాలలో ఉంటే అది చెడిపోకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఊరగాయల్ని వాళ్ళకి పెట్టడం రాని వాళ్ళు ఏంటంటే కొంచెం ఉప్పు ఎక్కువ యాడ్ చేసి కూరలు చేసుకున్నప్పుడు తక్కువగా ఉప్పు వేసుకుంటే అది ఇది లెవెల్ అవుతుంది. దాంట్లో ఉప్పు ఎక్కువ వేసి దీంట్లో ఉప్పు వేస్తే తినడానికి కూడా రాదు కదా, ఆలోచించండి. అందుకోసం మీ ఇంటి ప్రాంతాల్లో సింపుల్గా కమ్మగా చేసుకునే ఊరగాయ ఏంటి, తినగలిగింది దోశ అవ్వండి. సింపుల్గా చేసుకొని కమ్మగా తినగలి దోశ అవ్వట చెప్తున్నారు ఇక్కడ. దోసకాయ, దొండకాయ, తర్వాత క్యాబేజీ, క్యాలిఫ్లవర్ వీటన్నీ అప్పటికప్పుడు ఈజీగా కలుపుకొని 1 or 2 days అండ్ 1 week వరకు ఉండే పచ్చళ్ళు అంటే రోటి పచ్చళ్ళ కింద కౌంట్ అయినా కూడా దోశ ఆవకాయలు, దొండ ఆవకాయ అండ్ గోరు చిక్కుడుకాయతో కూడా ఆవకాయ, చిక్కుడుకాయతో కూడా ఆవకాయ, క్యాలి ఎనీ కూరగాయలతో అండి. ఇప్పుడు రీజన్ ఏంది, మిక్స్డ్ వెజిటబుల్ దాంట్లో ఏంటంటే నిమ్మకాయని యాడ్ చేస్తారు, నిమ్మకాయ ముక్కలు కూడా పులుపుని యాడ్ చేస్తారు అంతే. ఈ మధ్యకాలంలో వంటలు రాని వారంటూ ఎవరు లేరు. ఎవ్రీవన్ కుకింగ్ చేసేస్తున్నారు, కుకింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు, అందరు యూట్యూబర్స్ అయిపోతున్నారు. సో సూపర్ కదా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులు. దోశ ఆవకాయ నాకు మెసేజ్ వచ్చేసింది, మరి ఒక మంచి పాట కూడా అడిగితే మీ తరపు నేను ప్లే చేస్తాను కదా. అర్థం చేసుకోరు.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు విన్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. స్కేల్తో అనుకోండి, ఇంట్లో ఉన్న ఒక పేజ్ని కొట్టడానికి ఉపయోగపడుతుంది. టేప్ అయితే మనం కుట్టించుకునే షర్ట్స్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. మరి ఇంకా తర్వాత ఇంకా పెద్ద పెద్ద భూములు అవన్నీ కొలవాలనుకుంటే, ఒక ప్లేస్ని కొలవాలనుకుంటే ఏం చేస్తారు? ఆలోచించండి, మొదలుపెట్టారు కదా. ఎస్, మ్యాపులు పుట్టక ముందు ప్రపంచాన్ని ఎలా కొలిచేవారు? ఇప్పుడంటే జీపీఎం ఉంది, రకరకాల కొలతలు ఈజీగా తెలిసిపోతుంది గూగుల్ మ్యాప్ ద్వారా. ఈరోజు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక్క క్లిక్తో ప్రపంచంలో ఎక్కడున్నామో తెలుసుకుంటున్నాం. కానీ మ్యాపులు లేని రోజుల్లో మనిషి దారిని ఎలా గుర్తుపెట్టుకున్నాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నదులు, కొండలు, ఇవే అప్పటి సహజమైన నావిగేషన్ టూల్స్. నావికులు సముద్రంలో దిశ తెలుసుకోవాలంటే నక్షత్రాల స్థానాలు గమనించేవారట. ప్రయాణికులు చెట్లు, రాళ్ళు, కొండలు లాంటి గుర్తులను ఆధారంగా చేసుకునేవారట. అంటే అప్పటి మనిషి దగ్గర జీపీఎస్ లేకపోయినా అబ్జర్వేషన్ మాత్రం అద్భుతంగా ఉండేది. ప్రపంచాన్ని కొలవాలనే మనిషి ప్రయత్నమే తర్వాత భూగోళాల పటాలు, కొలత పద్ధతులు దారితీసింది. ఈరోజు మన చేతిలో మ్యాప్ ఉంది. అప్పట్లో మాత్రం మనిషి కళ్ళే అతని మ్యాప్, అలా ఆనవాళ్ళుగా గుర్తుపెట్టుకునేవాళ్ళు. మనం ప్రకృతిని నాశం చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే ఎక్కడ ఏదుందో తెలియదు. ఒకప్పుడు టెంపుల్ అనుకోండి, పెద్ద గాలిగోపురం కనిపించేది. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించేవి కాదు, ఓన్లీ గుడిసెలు, పెంకటలు ఇవే ఉండేవి. కానీ ఇప్పుడు రాజభవనాలు లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండటం వల్ల ఏంటంటే ఎక్కడ టెంపుల్ ఉందో, ఎక్కడ ఏదుందో తెలుసుకో. అలాగే ఒక చోట హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఈజీగా తెలిసిపోయి, ఇప్పుడు అన్ని కలిసిపోయి హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరిగితే ఏదెక్కడ ఉందో గూగుల్ మ్యాప్ చూపిస్తుంది తప్ప, ఆగు క్యాబ్ కానీ ఏదైనా బుక్ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలిసిందేంటి? ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఏంటంటే మనం హాయిగా కూర్చొని ఆయన ఎటు తీసుకెళ్తున్నాడో తెలియదు కాబట్టి వెళ్ళిపోతూనే ఉంటూ పోతాం. ఒక్కోసారి తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం అబ్జర్వేషన్ ఏంటంటే ఆ సదర వ్యక్తి అయితే ఎవరవుతుందో, ఎవరైతే కలవాలనుకున్నా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే సమయం ఉంటుందిగా, అతనితో ఫోన్ మాట్లాడుతూ వస్తున్న రూట్లు ఆనవాలు చెప్తుంటే మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, ఈ ఆటో డ్రైవర్ కానీ ఇంకొకరు కానీ కరెక్ట్గా తీసుకెళ్తున్నా లేదా అని అనుమానం లేకుండా భయం లేకుండా వెళ్ళొచ్చు. ఏమంటారు నిజమే కదా. వింటూ రెయిన్బోఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఆవకాయ మనందరిది, మామిడికాయతో ఏది చేసినా నోరవుతుంది. పచ్చళ్ళు అంటే అన్నిట్లో ఆవకాయ రారాజు, మంగా భాస్కర్, సికింద్రాబాద్. మిథునంలో పాట వినిపించండి తప్పకండి. ఆవకాయ రుచి అనగానే సమ్మర్ అయినా ఏదైనా సరే మనకు గుర్తొస్తుంది. కానీ అది ఆవకాయ

మామిడికాయ కాకుండా అంటే మామిడికాయ రారాజు అని చెప్పారు. మామిడికాయ రారాజు అయినా సరే అది కాకుండా ఇంకా చాలా మంది చాలా రకాల ఆవకాయలు పెడుతూ ఉంటుంటారు. మీరు ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, అక్కడ వెళ్తే బంగాళాదుంపలతో ఆవకాయ పెడతారు. మరి అది ఎలా నిలుస్తుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అంటే డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద మిర్చీలతో కట్ చేసి ఆవకాయ పెట్టేస్తుంటారు. ఒక్కొక్క కొన్ని ఏరియాలకు వెళ్తే అసలు డిఫరెంట్ డిఫరెంట్గా పెద్ద పెద్ద జాడలు, కాశీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద జాడలు కనిపిస్తుంది. అంత నిలువుగా స్టోర్ ఏజ్ అవ్వాలి అంటే ఏం చేస్తారు? అండ్ మీకు తెలిసిందే, అమ్మమ్మల నుంచి తాతలకు తెలిసింది సాల్ట్ యూస్ చేసి చేస్తారని. సో ఆవకాయ మన అందరిది కాబట్టి మిథునం సినిమాలో నుంచి ఈ పాట మీకోసం వచ్చేస్తుంది.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ ఏంటంటే ఏం మాట్లాడుకుందాం అనేది

చూస్తున్నారు కదా. ఎస్, మనకు తెలియకుండానే మనం అనుసరిస్తున్న ఫ్యాషన్లు చాలా ఉన్నాయి. ఫ్యాషన్ అంటే మనమే ఎంచుకుంటున్నామని అనుకుంటున్నాం, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన ఎంపికలను ప్రభావితం చేస్తారు. ఒక హెయిర్ స్టైల్, ఒక కలర్, ఒక ఫుట్వేర్ ఒకసారిగా అందరం వాడటం గమనించారా? మనం కూడా నాకు నచ్చింది అనుకుని అదే ట్రెండ్లోకి వచ్చేస్తున్నాం. సినిమాలు, సెలబ్రిటీ, సోషల్ మీడియా, ఫ్రెండ్స్, ఇవన్నీ మన ఫ్యాషన్ చాయిస్ పైన ప్రభావం చూపుతున్నాయి. కొన్ని ట్రెండ్స్ మనకు తెలియకుండా మన డైలీ స్టైల్లో భాగమైపోతాయి. అంటే ఫ్యాషన్ అనేది కేవలం బట్టల విషయం కాదు, అది మన జీవించే సమాజానికి కూడా అర్థం. నిన్న ట్రెండ్ అయినది ఈరోజు నార్మల్ అవుతుంది, ఈరోజు నార్మల్ అయింది రేపు వింటేజ్ అవుతుంది. అందుకే మన వార్డ్రోబ్లో మన ఎంపికలతో పాటు కాలం ప్రభావం కూడా ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనిషికి వస్తువుల కంటే అనుభవాలే ఎందుకు గుర్తుంటాయి? కొత్త ఫోన్ కొన్న ఆనందం కొంతకాలం ఉంటుంది, కానీ ఆ ఫోన్తో తీసుకున్న మొదటి ట్రిప్ మాత్రం ఎన్నో ఏళ్ళు గుర్తుంటుంది. వస్తువులు మన దగ్గర ఉంటాయి, అనుభవాలు మనలో ఉంటాయి. ఒక చిన్న ప్రయాణం, స్నేహితులతో నవ్వుకున్న రోజు, కుటుంబంతో గడిపిన సాయంత్రం, ఇవే తర్వాత జ్ఞాపకాలుగా మారుతాయి. ఎందుకంటే అనుభవాల్లో మన భావోద్వేగాలు కూడా కలిసిపోతాయి. అందుకే ఒక పాట విన్నా, ఒక వాసన వచ్చినా పాత జ్ఞాపకం ఒక్కసారిగా తిరిగి వస్తుంది. వస్తు పాడైపోవచ్చు, కానీ దాంతో ముడిపడిన అనుభవం మాత్రం మనసులో నిలిచిపోతుంది. అందుకే జీవితంలో ఏం కొన్నా అనేదానికంటే ఏం అనుభవించాం అనేది ఎక్కువ కాలం అంతా ఉంటుంది. చివరికి మన జీవిత కథలో వస్తువుల కంటే అనుభవాలకి ఎక్కువ పేజీలు ఉంటాయి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ మీ వేణువుతో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. మొదటి చూపులని అభిప్రాయం ఎలా ఏర్పడుతుంది? ఒక వ్యక్తిని మొదటిసారి చూసిన కొన్ని క్షణంలోనే మన మనసులో ఒక ఇంప్రెషన్ తయారవుతుంది. ఆ వ్యక్తి ముఖ కవళికలు, మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్, డ్రెస్ అన్నీ మన మెదడు గమనిస్తుంది. ఇవి కలిపి ఈ వ్యక్తి ఇలా ఉంటాడేమో అని మొదటి అంచనా తయారు చేస్తాయి. అయితే మొదటి ఇంప్రెషన్ ఎప్పుడు నిజమేనా? అసలు కాదా? ఎందుకంటే మనం చూసింది ఆ వ్యక్తి జీవితంలోని ఒక చిన్న క్షణం మాత్రమే. కొంతమంది మొదటిసారి చూసినప్పుడు నచ్చకపోయినా తర్వాత వాళ్లే మంచి స్నేహితులు అవుతారు. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఉపయోగకరమే కానీ ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం కాకూడదు. మనిషిని ఒక చూపుతో కాదు, కొంతకాల పరిచయంతో అర్థం చేసుకోవడం మంచిది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒక మనిషిని ఎక్కడో ఒక చోట చూసుంటాం, అదే మనిషి మళ్ళీ కనిపిస్తాడా కనిపించడా? అదే మనిషి ఏడుగురు ఉంటారని అందరూ అంటుంటారు. అది పాత సామెత అయినా కూడా నాలాగే ఏడుగురు ఉంటారని చాలామంది చెప్తుంటారు. ఇది నిజమేనా? ఆరుగురు మాత్రం చూశాను నేను, ఏడవని చూడాలి. మనకు నచ్చిన శబ్దాలు కూడా అలానే ఉంటుంటాయి. ఒక్కోసారి శబ్దం కోయిలమ్మ కుక్కు అని, కొన్ని కోయిళ్ళు కీచు గొంతుతో, కాకులు మరీ అరుపుతో, హంసలు రకరకాల అరుపులతో ఇలా ఉంటుంటాయి. అయితే ఒకరికి వర్ణం, శబ్దం, సంగీతంలో అనిపిస్తుంది, ఇంకొకరికి అదే శబ్దం చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే శబ్దాలపై మనకు స్పందన, వ్యక్తిగత అనుభవాలు, జ్ఞాపకాలపై ఆధారపడి ఉంటుంది కదా. ఎస్, అది చాలా ఉంటాయి స్వీట్ మెమరీస్. చిన్నప్పుడు విన్న చిన్న బేబీల మాటలు వింటుంటే మొద్దు మొద్దుగా అనిపిస్తాయి. అదే బోసిన వాళ్ళ బామ్మ దగ్గరికి వస్తే అబ్బా వాసన అంటూ దూరం పెట్టేస్తారు. మనకి ఇప్పటికీ ప్రశాంతత ఇవ్వకపోవచ్చు, కానీ ఒక ప్రాక్టీస్ సౌండ్ అనే గతంలో జరిగిన అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేస్తుంది. సంగీతం, పక్షుల కిలకిలలు, సముద్రపు అలలు, చల్లని వేణుగాలి, అంటే నేనే అండి, మనకి హాయినిచ్చే సౌండ్స్గా చాలామంది కనిపిస్తాయి. కానీ ట్రాఫిక్ హారన్, సైరన్ హారన్, అంబులెన్స్ ఇవి చూస్తే అయ్యో కొంచెం అక్కడక్కడ భయం వేస్తూ ఉంటుంది. ఎస్, కొంచెం స్ట్రెస్ వస్తుంది. ఇలాంటి పరిస్థితి మనకే వస్తే 108కి అడ్డొస్తామా చెప్పండి? మనం హెల్ప్ చేసేవాళ్ళు కదా, సేవ చేసేవాళ్ళు కదా, ఒక ప్రాణాన్ని కాపాడేవాళ్ళు కదా, అర్థం చేసుకోండి, సైడ్ ఇవ్వండి. అయితే ఇంకా అంటే మన చెవులు శబ్దాన్ని వింటాయి, కానీ మన మెదడు దానికి అర్థం ఇస్తుంది. అందుకే కొన్ని శబ్దాలు మనకు వినిపించవు, కొన్ని శబ్దాలు మాత్రం మనసులోనే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మౌనమే నీ భాష ఓమూగ మనసా, కొంచెం మాట్లాడని వాళ్ళు ఉంటారు కదా మా అమ్మలాగా, అలా పలకరిస్తూ సైగలు చేస్తూ ఉంటే వారి యొక్క భావాలు అర్థాలు తెలుస్తుంటాయి కదా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు.

వరుడు మొక్కగా ఎదిగి ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఉజ్బెకిస్తాన్ పర్యటన నిన్న ముగిసింది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశాధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఉన్నతీకరించడానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ది రేటును కొనసాగించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. షికాగోలోని భారతీయ ప్రవాసులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ, అంతర్జాతీయ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ ప్రభుత్వం సబ్సిడీల ద్వారా రైతులకు ఎరువుల ధరలను యథాతథంగా ఉంచిందని చెప్పారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్భంగా ఉజ్జయినిలో ఈరోజు భగవాన్ మహాకాల్ 5వ అంబారీ ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహిస్తారు. ఈ ఊరేగింపులో ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నేపాల్లో సంభవించిన వినాశకరమైన వరదలు, కొండచర్యల విపత్తు కారణంగా మృతుల సంఖ్య 903కు పెరిగింది. 4247 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోయింది. ఆదివారం ప్రకటించిన మృతులు, గల్లంతైన వారి సంఖ్య పెరిగిందని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. నైరుతి ఋతుపవనాలు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే జోకోవిచ్ అనూహ్య ఓటమిని చవిచూశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. కొన్ని జ్ఞాపకాలు ఎందుకో అలా గుర్తుండిపోతూ ఉంటాయి కదా, వాసనతో జ్ఞాపకాలు ఎందుకు ముడిపడి ఉంటాయి? ఎప్పుడైనా ఒక వాసన వచ్చి ఒకసారి చిన్నప్పుడు జ్ఞాపకం గుర్తొచ్చిందా? అదే స్మెల్ మెమరీకి ఉన్న అద్భుతమైన శక్తి. వాసనలు గుర్తించే మెదడును భాగం భావోద్వేగాలు జ్ఞాపకాలతో దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది. అందుకే అమ్మ వంటింటి వాసన, పాత ఇంటి వాసన, వర్షం తర్వాత నేల వాసన మనసును వెంటనే గతంలోకి తీసుకెళ్తాయి. ఒక పర్ఫ్యూమ్ వాసన కూడా మనకు ఒక వ్యక్తిని గుర్తు చేయవచ్చు. అంటే వాసన కేవలం ముక్కుతో అనుభవించేది కాదు, కొన్నిసార్లు అది జ్ఞాపకాలని తలుపు, పాత జ్ఞాపకాన్ని వెతకడానికి ఫోటో ఆల్బమ్ అవసరం లేకపోవచ్చు. ఒక చిన్న వాసన చాలు. అందుకే కొన్ని వాసనలు గాల్లో కలిసిపోవు, అవి మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి.

0: అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీ డే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనిషి ఎందుకు కథలు వినడానికి ఇష్టపడతాడు? ఒక విషయం ఫాస్ట్గా చెబితే కొద్దిసేపటికి మర్చిపోవచ్చు, అదే విషయం కథగా చెబితే మాత్రం గుర్తుండిపోతుంది. ఎందుకంటే కథలో మనకు మనుషులు, భావోద్వేగాలు, సమస్యలు, పరిష్కారాలు కనిపిస్తాయి. చిన్నపిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ కావాలి, పెద్దలకి సినిమాలు, సీరియల్స్, నావెల్స్.

చిన్నపిల్లలకి బెడ్ టైం స్టోరీస్ కావాలి, పెద్దలకి సినిమాలు, సీరియల్స్, నావెల్స్ కావాలి. మనిషి వేల సంవత్సరాలుగా జ్ఞానాన్ని కథల రూపంలోనే తరాలకు అందిస్తున్నాడు. కథ వింటున్నప్పుడు మన మెదడు ఇందులో తర్వాత ఏం జరుగుతుంది అని ఆసక్తిని ఎదురుచూస్తుంది. అందుకే మంచి కథ మన దృష్టిని కట్టిపడేస్తుంది. కథలో మనల్ని మనమే చూసుకున్నప్పుడు అది మరింత దగ్గరగా అనిపిస్తుంది. బహుశా అందుకే మనిషి ఎప్పుడూ కథలు వింటూనే ఉంటాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితమే చివరికి ఒక కథ కాబట్టి. మన పేరు మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది ఆ విషయం గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి రెయిన్బో FM 101.9. మీ లైఫ్ రంగులమయం, మీరు వింటుంది డబుల్ కమీటా.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఎదురు చూడటం ఎందుకు కొన్నిసార్లు ఆనందంగా ఉంటుంది? మనకు కావాల్సింది వెంటనే దొరికితే ఆనందం ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఎదురు చూడటంలోనే అసలు ఎక్స్టెంట్ ఉంటుంది. రేపు జరిగే ట్రిప్ కోసం ఈరోజు ప్లాన్ చేసుకోవడం కూడా ఒక ఆనందమే. ఒక స్పెషల్ పర్సన్ కాల్ కోసం ఎదురు చూడటం, ఒక మంచి న్యూస్ కోసం వెయిట్ చేయడం, ఇవన్నీ మన మెదడుని భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాన్ని ఊహించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంది. అందుకే సర్ప్రైజ్ ముందు ఉన్న సస్పెన్స్ కూడా అంత మజాగా ఉంటుంది. కానీ ఎదురుచూపు చాలా ఎక్కువైతే అదే ఫ్రస్ట్రేషన్గా మారుతుంది. అంటే ఆనందానికి కారణం కొంచెం కారణాలు అయి ఉండొచ్చు, కానీ దానివైపు సాగుతున్న కొన్ని ప్రయాణాలు ఎలా ఉంటాయంటే ఒక జ్ఞాపకాన్ని మిగిల్చేలాగా ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు తొడవుతాయి, కానీ ఎప్పుడు కూడా చేదు పక్క పెట్టేసి స్వీట్ మెమరీస్ దాచిపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: బతుకమ్మ పూల సోయగం
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళ్ళ అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

పొద్దున్నే వచ్చేసింది జాబిలి నారాయణ.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఎదురు చూడడం ఎందుకు కొన్నిసార్లు ఆనందంగా ఉంటుందంటే మనకు కావాల్సిన విషయం వెంటనే దొరికితే ఆనందం ఉంటుంది. కొన్నిసార్లు ఎదురు చూడడంలోని అసలు ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. రేపు జరిగే ట్రిప్ కోసం ఈరోజు ప్లాన్ చేసుకోవడం కూడా ఒక ఆనందమే. ఒక స్పెషల్ పర్సన్ కాల్ కోసం ఎదురు చూడడం, ఒక మంచి న్యూస్ కోసం వెయిట్ చేయడం, ఇవన్నీ మనలో కొంచెం ప్రేమను కలిగించేస్తుంటుంది. ఒక మెదడు భవిష్యత్తులో జరగబోయే మంచి విషయాన్ని ఊహించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంది. అందుకే సర్ప్రైజ్ ముందు ఉన్న సస్పెన్స్ కూడా అంత మజాగా ఉంటుంది. కానీ ఎదురుచూపు చాలా ఎక్కువైతే అదే ఫ్రస్ట్రేషన్గా మారుతుంది. అంటే ఆనందానికి కారణం డెస్టినేషన్ మాత్రమే కాదు, దానివైపు సాగుతున్న యాంటిసిపేషన్ కూడా. కొన్ని అందమైన జ్ఞాపకాలు మనం పొందిన క్షణం కంటే దానికోసం ఎదురు చూసిన రోజుల్లోనే మొదలవుతాయట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను చూస్తే వెంటనే నమ్మేస్తాం, అంత తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మా ఎందుకు అంటే ఎవరైనా మొదటిసారి కలిసిన వెంటనే ఈ వ్యక్తి మంచివాళ్లా ఉన్నాడు అనిపించడం సహజం. వాళ్ళ మాట తీరు, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్, మనతో ఉన్న సింప్లిసిటీ, ఇవన్నీ ఒక నమ్మకాన్ని ప్రభావితం చేస్తాయి. మనకు పరిచయంగా అనిపించే వ్యక్తుల్ని మనం మెదడు త్వరగా యాక్సెప్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు గతంలో మనకు నచ్చిన వ్యక్తిని పోలి ఉన్న ట్రస్ట్ త్వరగా ఏర్పడుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, నమ్మకం మొదటి ఇంప్రెషన్తో మొదలవచ్చు, నిలబడేది మాత్రం ప్రవర్తనతో. ఎందుకంటే మాటలు ఒక ఇమేజ్ని సృష్టిస్తాయి, యాక్షన్స్ ఆ ఇమేజ్ నిజమో కాదో చెప్తాయి. అందుకే వెంటనే నమ్మడం తప్పు కాదు, కానీ బ్లైండ్ ట్రస్ట్ మాత్రం ప్రమాదకరం. నమ్మకం ఇవ్వచ్చు, కానీ కాలంతో దాన్ని పరిశీలించుకోవాలి. మాటల కంటే బాడీ లాంగ్వేజ్ ఎక్కువ చెప్పే సందర్భాలు ఉంటాయట, అవేంట చెప్తా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్ నగరంలో ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్కులో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ సాయంత్రం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల నూతన లోగోలను ఆవిష్కరిస్తారు. జైపూర్లో నీట్ పీజీ పరీక్షా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తను ప్రభుత్వం ఖండించింది. ఆ ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పేర్కొంది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా సుమారు 6 డజను జల విద్యుత్ ప్రాజెక్టుల వద్ద కనీసం 933 మంది కార్మికులు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. భారతదేశం ఇతర నిపుణుల మద్దతుతో సహాయ బృందాలు త్రిశూలి 3A సహా మూసుకుపోయిన జల విద్యుత్ సొరంగాల్లో గాలిస్తున్నారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగం విలువలకు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారని, ఆయన జీవితం నూతన నాయకులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. భారత నౌకాదళం ఈరోజు ముంబైలోని నావల్ డాక్యార్డులో నిస్తార్ శ్రేణికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెజల్ అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ మాట్లాడుతూ, ప్రత్యేక డైవింగ్ సపోర్ట్ జలాంతర్గామిని రక్షించే నౌకగా నిపుణ్ సంక్లిష్టమైన జలాంతర్గ కార్యకలాపాల కోసం వెస్టర్న్ నావల్ కమాండ్ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహ భవనాలకు శంకుస్థాపన చేసిన ఆయన, వచ్చే విద్యా సంవత్సరానికి నిర్మాణాలు పూర్తి చేసి కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 28 నుంచి 30 వరకు నిర్వహించిన క్రీడా ఫిట్నెస్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. మేజర్ ధ్యాన్చంద్ జయంతి, ప్రత్యేక క్రీడా పోటీలు, సైకిల్ రన్ల ద్వారా ప్రజల్లో శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించారు. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంటులో జర్మనీ జట్టు 4వసారి విజేతగా నిలిచింది. స్పెయిన్ జట్టుతో నిన్న జరిగిన ఫైనల్లో జర్మనీ 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. ఇన్వెస్ట్ ఇండియా, అసలు ఇన్వెస్ట్ ఎక్కడ చెయ్యాలి? ఒక కంపెనీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు ఇక్కడ మార్కెట్ ఎలా ఉందని మొదట సూచిస్తుంది. అక్కడ వినియోగదారుల సంఖ్య, కొనుగోలు శక్తి, భవిష్యత్ డిమాండ్, ఇవన్నీ కీలకం. అలాగే మౌలిక వసతులు, విద్యుత్ రవాణా, లాజిస్టిక్స్, డిజిటల్ కనెక్టివిటీ కూడా పరిశీలిస్తారు. వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన నిబంధనలు, అనుమతులు, విధానాలు కూడా ముఖ్యమే. అక్కడ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ దొరుకుతుందా అనేది కూడా పెద్ద ప్రశ్న. పెట్టుబడి పెట్టిన తర్వాత బిజినెస్ పెరగడానికి ఎంత అవకాశం ఉందో కూడా అంచనా వేస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం ఇక్కడ ఖర్చు ఎంత అనే లెక్క కాదు, రేపు అవకాశం ఎంత అనే లెక్క కూడా. అందుకే ఒక ప్రాంతం పెట్టుబడిదారులకు ఎంత అట్రాక్టివ్గా ఉందో దాని ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఏం చేయాలి? పెట్టుబడిదారులు ఒక రాష్ట్రాన్ని చూసేటప్పుడు కేవలం భూమిని మాత్రమే చూడరు, మొత్తం ఎకో సిస్టమ్ని చూస్తారు. మంచి రోడ్స్, ఎయిర్పోర్ట్స్, పవర్ సప్లై, ఇంటర్నెట్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవసరం. పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరికేలా ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కూడా ఉండాలి. వ్యాపారానికి అనుకూలమైన పాలసీస్, క్లియర్ ప్రొడ్యూసర్స్, ఎఫిషియెంట్గా ఉండే అప్రూవల్గా కూడా కీలకం. అదే సమయంలో నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలు స్థిరంగా ఉండాలి. ఒకసారి పెట్టుబడి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పరిశ్రమ నుంచి కోఆపరేషన్ కూడా ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ అనేది ఒక ఈవెంట్ కాదు, నిరంతరం నిర్మించాల్సిన ఎకో సిస్టమ్. ఒక రాష్ట్రం ఎంత సులభంగా బిజినెస్ చేయొచ్చు అనిపిస్తే అంతగా పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతుందన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. సో ఏం చేస్తాము, ఎక్కడ ఉంటాము అని చెప్పేసి కొంచెం ఆలోచించుకుంటే, ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా చేయొచ్చు, దేనిపైన అవగాహన ఉంది అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే పెట్టుబడిదారులను ఆకర్షించడంలో మౌలిక వసతుల పాత్ర, ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఫ్యాక్టరీ బిల్డింగ్ ఒకటే సరిపోదు, దానికి రోడ్ కావాలి, పవర్ కావాలి, వాటర్ కావాలి, కనెక్టివిటీ కావాలి, తయారైన వస్తువు మార్కెట్కి త్వరగా చేరాలంటే లాస్టిక్ నెట్వర్క్ కూడా బలవంగా ఉండాలి. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుండాలి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇప్పుడు ఒక పాట తర్వాత మీరు వింటుంది రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒక సాయంత్రం ఒక కార్యక్రమం జరగబోతుంది, ఆ కార్యక్రమం గురించి నేను చెప్పాలనుకుంటున్నా మీకు విషయం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌజ్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి, ఫల పరిశోధన స్థానం కన్వ శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనుజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతుల శ్రోతలు పాల్గొనాల్సిన నెంబర్స్ 0402324082, మరో నెంబర్ 040 జత చేసి 2324085353 కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: Rainbow 101.9
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌస్ లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి పల పరిశోధన స్థానం కన్వా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాలు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు పానుకోవాల్సిన ఫోన్ నెంబర్లు 040 జత చేసి 23240852, మరో నెంబర్ 23240853 కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌస్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి, ఫల పరిశోధన స్థానం కన్వా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు

0040 జతచేసి 2324085252 మరో నెంబర్ 2324085353కు కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చును.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయమే ధ్యేయంగా రైతు రుణమాఫీ, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చామని పేర్కొంది. తలసరి ఆదాయ పెంపుతో పాటు ఐటీ, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది. అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఈరోజు జారీ చేసిన లేఖలో రాష్ట్రం నిర్దేశిత ప్రమాణాలు పూర్తి చేసిందని పేర్కొంది.

పేర్కొంది. డిజిటల్ వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అల్పనా దుబే ఈరోజు తెలంగాణ సచివాలయంలో రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో మహిళల భద్రతపై ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. గురుకులంలో చదివి నర్సుగా సేవలందిస్తున్న యువతి తుక్కుగూడలో దారుణ హత్యకు గురి కావడంపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా నమోదు చేసిన కేసును ముగించింది. డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని కమిషన్ మంచిర్యాల కలెక్టర్ నివేదిక ఆధారంగా విద్యార్థినులు కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు, ఆహార విషబాధ నిర్ధారణ కాలేదని పేర్కొంది. దుబాయ్లో ఈరోజు జరగనున్న మహిళల టీ20 ఆసియా కప్ గ్రూప్ బి క్రికెట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌజ్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి పల పరిశోధన స్థానం కన్వా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనుజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085252.

జీరో జత చేసి 23240853 కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ కరెంట్ అనే మూవీలో ఇంచి అటు నువ్వే ఇటు నువ్వే అను నేహ పాడిన పాట మీకోసం వచ్చేస్తుంది. చాలా అస్కిగా ఉంటుంది, మంచి లవ్ స్టోరీ.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9 Speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. ఇదండి తాజా ట్యూన్స్లో నన్ను బ్యాక్ టు బ్యాక్ సాంగ్ వచ్చేస్తే అయితే వారు ప్రకటన ఒకసారి మరొకసారి చెప్తాను, వింటూ ఉండండి. రెయిన్బో ఎఫ్ఎం 101.9 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌజ్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి, ఫలపరిశోధన స్థానం కన్వా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324050252 మరో నెంబర్ 2324085353 కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మే. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై. మళ్ళీ ఒక రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతరు సెలవు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. ఆరోగ్య జీవనం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రసారం అవుతుంది.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ కట్టెపోగు శ్రీధర్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని దేన్ని అంటారండి?
1: ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేది ఒక ట్రెడిషనల్ వేలో వెళ్తున్న వైద్యం కాదు. అంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది అల్లోపతి మందులు వాడుతున్న పేషెంట్లందరూ కూడా దాంతోపాటుగా ఇతర వైద్య విధానాలు, అంటే అది హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునానీ కావచ్చు, న్యాచురోపతి కావచ్చు, అలాంటి ఇతర వైద్య విధానాలను కలిపి అల్లోపతితో పాటు కలిపి వాడుకునేదాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటాం. ఇది సమగ్రంగా ఒక పేషెంట్ ని ట్రీట్ చేయడం అన్నమాట. అంటే ఒక జబ్బు వచ్చిందని చెప్పి ఆ జబ్బుని ఒక ఆర్గానికి, ఒక శరీరంలో ఒక భాగానికి జబ్బు వచ్చిందని చెప్పి ఆ శరీరంలోని ఆ పర్టికులర్ ఆర్గానికే కాకుండా ఒక వ్యక్తిని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుని ఆ వ్యక్తిని పూర్తిగా ఆరోగ్యవంతంగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అంటే మామూలుగా చెప్తుంటారు డాక్టర్ గారు యూనివర్సిటీ లెవెల్లో కూడా విద్యాభ్యాసంలో ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్ అని, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి అని చెప్తారు.
1: అవును.
0: సో అలాగే వైద్య వృత్తిలో కూడా తరతరాలుగా వైద్య వృత్తిలో వాడుతున్న విధానాలన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ ని ప్రైమ్ మోటోగా పెట్టుకుని చేయడం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్.

0: అనొచ్చు అంటారా?
1: అవును, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ద అడ్వాంటేజ్, అంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజే అది. ఒక పేషెంట్ ని నేను కాలికే డాక్టర్ని నేను లేదంటే ఇంకొక ఆర్గాన్ కే డాక్టర్ని అన్నట్లుగా కాకుండా సమగ్రంగా ఆ పేషెంట్ ని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడం ఎలాగా, ఏం చేస్తే పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా అవుతాడు అనేది మీరు అన్నట్లుగా అన్నింటినీ కూడా కలిపి ఎందులో బెస్ట్ ఉందో తీసుకొచ్చి పేషెంట్ కి ఇచ్చి ఆ పేషెంట్ ని ఆరోగ్యవంతుడిగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అంటే ఇందులో ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చేయాల్సినప్పుడు ఒక విధానానికి ఇంకో విధానానికి కాంట్రాడిక్ట్ కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా డాక్టర్ గారు?
1: ఖచ్చితంగా, అందుకే డాక్టర్ రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉండాలి,
0: నిష్ణాతుడై ఉండాలి.
1: ఏ డాక్టర్ అయితే రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉంటారో, లేదంటే ఒకవేళ మూడుట్లో క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అయితే మూడుట్లో బెస్ట్ ఏముందో పేషెంట్కి అందించగలరు. ఇంకా రకరకాల వైద్య విధానాల్లో నాలెడ్జ్ ఉన్న డాక్టర్ అయితే మిగతా అన్నిట్లో కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎందులో ఈ వ్యాధి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇబ్బంది లేకుండా పూర్తిగా తగ్గుతుంది అనే నాలెడ్జ్ ఆ డాక్టర్ ఉంటుంది కాబట్టి ఆ డాక్టర్ చెప్పగలుగుతారు. అందుకని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఎప్పుడైనా పేషెంట్ కి రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అందించగలుగుతారు. ఈ రోజులు ఏం జరుగుతుందంటే పేషెంట్ అల్లోపతి మందుల కోసం అల్లోపతి డాక్టర్ని కలుస్తారు, హోమియోపతి మందుల కోసం హోమియోపతిని కలుస్తారు,
0: అలాగే ఆయుర్వేద మందుల కోసం ఆయుర్వేద డాక్టర్
1: కలుస్తారు. ఇప్పుడు యువతలు ఈ డాక్టర్ ఏం చేస్తున్నారు, అవతలు ఆ డాక్టర్ కి తెలియదు, ఆయన ఏం చేస్తున్నారు ఈయనకు తెలియదు. ఇప్పుడు సమన్వయకర్త ఎవరు లేకపోవడం వల్ల ఎవరేం చేస్తున్నారో పేషెంట్ తెలియకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావచ్చు, పేషెంట్ ఇబ్బందుల్లోనూ పడచ్చు.
0: డాక్టర్ గారు గమనిస్తుంటాము, ఒక పేషెంట్ ఒకవేళ అలోపతి తీసుకున్నప్పటికీ కూడా ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అన్నట్టు ఒక ఆర్గానిక్ అన్నట్టు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వము తను ఏ మెడిసిన్స్ వాడుతున్నాడో చెప్పడు. అలా ఒకే పేషెంట్ కి ముగ్గురు డాక్టర్లు వేరువేరుగా రాసినప్పుడు ఒకే వ్యక్తికి తీసుకున్న మెడిసిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
1: ఖచ్చితంగా.
0: మీరు అలోపతిలో అటు ఎంబీబీఎస్ చేసి అలాగే హోమియోపతిలో కూడా క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి మీ రెండు వైద్య విధానాల్ని పేషెంట్స్ కి ఉపయుక్తంగా చేసే ప్రయత్నంలో ఏ రకంగా ట్రీట్ చేస్తారు?
1: మీరు ఇక్కడ రెండు విషయాలు లేవనెత్తారు. ఒకటి, అల్లోపతిలో ఒక పల్మనాలజిస్ట్ ని ఒక కార్డియాలజిస్ట్ ని ఒక ఆర్థోపెడిస్ట్ ని కలిసిన పేషెంట్ విషయం మాట్లాడారు. రెండోది అల్లోపతి మరియు హోమియోపతి విషయం మాట్లాడారు. మొదటి విషయానికి వస్తే ఒక పేషెంట్ ఎప్పుడైనా కూడా ఒక పల్మనాలజిస్ట్ ను ఒక కార్డియాలజిస్ట్ ను ఒక ఆర్థోపెడిస్ట్ ను లేదంటే ఇంకొక డాక్టర్ ని విడివిడిగా కలవడం వల్ల మీరు అన్నట్లుగా ఆ పేషెంట్ కి ఎవరు ఏమి రాస్తున్నారో తెలియకపోతే మిగతా డాక్టర్స్ కూడా ముందు డాక్టర్స్ ఏమి రాస్తారో తెలియకపోతే కాంప్లికేషన్స్ రావచ్చు, ప్రాబ్లం రావచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా పేషెంట్ ఫస్ట్ ఫిజిషియన్ తో మొదలు పెట్టాలి. ఫిజిషియన్ ఈజ్ ద స్పెషలిస్ట్ ఫర్ అడల్ట్స్. పిల్లలకి పీడియాట్రిషియన్ ఎలాగో స్పెషలిస్ట్, పెద్దలకి ఫిజిషియన్ స్పెషలిస్ట్. ఫిజిషియన్ తో మొదలు పెడితే ఫిజిషియన్ చేతుల్లో పేషెంట్ ఉంటే ఎప్పుడు ఇలాంటి సమస్య రాదు. ఎందుకంటే ఫిజిషియన్ అన్ని ఆర్గాన్స్ ని ట్రీట్ చేసే డాక్టర్ కాబట్టి, ఎమర్జెన్సీస్ కూడా డీల్ చేసే డాక్టర్ కాబట్టి ఫిజిషియన్ తో మొదలు పెట్టిన పేషెంట్ కి సమస్య ఎప్పుడు రాదు. ఫిజిషియన్ అవసరం అయితే కార్డియాలజిస్ట్ కి పంపిస్తారు, కార్డియాలజిస్ట్ ను చెప్పి నేను తీసుకుని పేషెంట్ ట్రీట్ చేస్తారు. అలాగా పేషెంట్ ఒక పద్ధతిలో వెళ్లాలి, అలా వెళ్లినప్పుడు ఇబ్బంది ఏమి రాదు. ఇది మొదటి విషయం. రెండోది, మనం అల్లోపతి హోమియోపతి విషయాన్ని తీసుకుంటే అల్లోపతిలో ఇవ్వాల్సిన మందులు అల్లోపతిలో తీసుకుంటూ హోమియోపతిలో ఉన్న మందులు హోమియోపతిలో తీసుకుంటూ పేషెంట్ మెరుగవచ్చు. ఇలా చేయాలన్నా కూడా ఒక పేషెంట్ ఖచ్చితంగా రెండూ తెలిసిన డాక్టర్ చేతిలో ఉంటేనే ఆ పేషెంట్ కి అల్లోపతిలో ఆ డాక్టర్ ఏమిస్తున్నారో తెలుసుంటుంది, ఏ మందులు ఇస్తున్నారో తెలుసుంటుంది, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుంటుంది, వాటితో ఏ హోమియోపతి మందులు కలపాలో తెలుసుంటుంది, ఈ హోమియోపతి ఇస్తున్నప్పుడు ఏ అల్లోపతి మందులు ఇవ్వాలి ఏవి ఇవ్వకూడదు అనేది నాలెడ్జ్ కూడా డాక్టర్ ఉంటుంది. కాబట్టి రెండుట్లోనూ నిష్ణాతులైన డాక్టర్ మాత్రమే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ని అందించగలుగుతారు. అది అల్లోపతి ప్లస్ హోమియో కావచ్చు, అల్లోపతి ప్లస్ ఆయుర్వేద కావచ్చు, ఏదైనా కావచ్చు.
0: డాక్టర్ గారు, మీ వైద్య అనుభవంలో అటు హోమియోపతిని అలోపతిని కంబైన్ చేస్తూ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వాడుతున్నారు కదా, ఎటువంటి కేసెస్ లో మీరు సక్సెస్ రేట్ ఎక్కువగా చూశారు?
1: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అల్లోపతి తోటి హోమియోపతి తోటి కనుక, అంటే ఈ కలయికతో గనక చేస్తే దాదాపు అన్ని జబ్బుల్లో కూడా మనము సక్సెస్ రేట్ చూడొచ్చు. హోమియోపతి కూడా అల్లోపతి లాగే ఒక పరిపూర్ణమైన వైద్య విధానం. అందులో కూడా ప్రతి జబ్బుకు కూడా కావలసిన మందులు ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని జబ్బులు, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు, లేదంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, లేదంటే బర్న్ డౌన్ కేసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్స్ ఎండ్ స్టేజ్ కి డామేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ESRD అంటాము, ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాము, కిడ్నీస్ రెండు పాడైపోయి ఉంటాయి, పూర్తిగా అవి షట్ డౌన్ అయిపోయే స్టేజ్ లో ఉంటాయి. అలా ఆర్గాన్స్ పూర్తిగా డామేజ్ అయిపోయిన తర్వాత మనము హోమియోతో పెద్దగా ఏమీ చేయలేకపోవచ్చు. అందుకని అలాంటి పేషెంట్స్ ని అల్లోపతిలోనే పెడతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ అడిగితే ఆస్కారం ఉంటే, పేషెంట్ మేలవుతారు హోమియోతో కూడా అవకాశం ఉంటే, అలాంటి పేషెంట్స్ కి మాత్రమే అల్లోపతితో జతపరుస్తాం హోమియోపతిని. ఇప్పుడు రిజల్ట్స్ విషయానికి వస్తే ఎందులో బెటర్ రిజల్ట్ వస్తుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన కేసెస్, ఇంకా హోప్లెస్ అన్న కేసెస్ లో హోమియో పెట్టం కానీ అల్లోపతి చెప్తాము. రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా అక్యూట్ కేసెస్ అండ్ క్రానిక్ కేసెస్ రెండుట్లో కూడా, అంటే తరుణ వ్యాధులు దీర్ఘ వ్యాధులు అని తెలుగులో చెప్తాం కదా, ఈ తరుణ వ్యాధులు అంటే కొంతకాలం ఉండి వెళ్ళిపోయే ఈ తరుణ వ్యాధుల్లో ప్రతి

0: వ్యాధి కూడా హోమీల మందుంది. అలాగా తరుణ వ్యాధులు ఏవైనా కూడా, అంటే కొద్ది కాలమే ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే వేరే జబ్బులు కావచ్చు, తరుణ కాలంలో ఉండే వ్యాధులన్నీ కూడా హోమీలో కూడా తగ్గుతాయి. దీర్ఘకాలం వ్యాధులకు వస్తే, దీర్ఘకాల వ్యాధులు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, ఆర్గన్స్ పూర్తిగా డామేజ్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, మిగతా వ్యాధులన్నింటిలో, అంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఎస్ఎల్ఏ కావచ్చు, అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎస్ఎల్ఏ, కిడ్నీస్ డామేజ్ అయిపోయిన తర్వాత కాదు, స్టార్టింగ్ స్టేజ్ లో, లేదు అంటే పైల్స్ కావచ్చు, హెమరాయిడ్స్ అంటాం, పైల్స్ కావచ్చు, లేదంటే సయాటికా కావచ్చు, ఆస్మా కావచ్చు, సిఓపిడి కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఇనీషియల్ గా వచ్చిన వాళ్ళు బెటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బు నార్మల్ అయిపోయింది. అలాగా ఏ జబ్బు అయినా కూడా ఇనీషియల్ స్టేజెస్ లో హోమియో గనక లేకపోతే ఇంటిగ్రేట్ చేసుకుంటే తప్పకుండా చక్కని ఫలితాన్ని మనం పొందొచ్చు,
1: బెటర్ రిజల్ట్స్ వస్తాయంట.
0: Yes.
1: డాక్టర్ గారు, అలోపతిలో సింప్టమ్స్ ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు, అంటే ఏ రకమైన సింప్టమ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ సింప్టమ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారు, అలాగే హోమియోపతిలో దాని రూట్ కాజ్ వెతికే ప్రయత్నం చేస్తారంటారు, రెండు పద్ధతిని ఏ రకంగా మేము మేలవించుకుంటానంట?
0: అల్లోపతి విషయానికి వస్తే, ఒక ఫిజిషియన్ గా నేను చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఏం చేస్తామంటే పేషెంట్ ఉన్న సింప్టమ్స్ ని మేనేజ్ చేస్తాము, అండ్ వీ విల్ గివ్ ద బాడీ టైమ్ టు రెస్పాండ్. శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, అది జబ్బుని ఫైట్ చేసి, జబ్బుని అధిగమించి పేషెంట్ రికవర్ అవడానికి అవకాశం ఇస్తాము. ఇలాగా పేషెంట్ రికవర్ అవుతారు, అప్పటి వరకు పేషెంట్ కి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాము, అవసరమైన మిగతా ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇస్తాము, అవసరమైతే ఐసీయూలో పెట్టి కూడా ట్రీట్ చేస్తాం. అయితే హోమియో విషయానికి వస్తే, హోమియో పనిచేసే పద్ధతి ఏంటంటే, అది శరీరంలో ఉన్న జబ్బుని అది రూట్అవుట్ చేస్తుంది, వేళ్లతో సహా అది పెకలించి వేస్తుంది. అంటే జబ్బు పోవాలి, హోమియో వాడితే జబ్బు పోవాలి బాడీలోంచి, అది హోమియో సిద్ధాంతం. అందుకని కొంచెం టైం తీసుకుంటుంది, మందులు వాడే కొద్దీ పేషెంట్ స్లోగా మెల్లగా రెస్పాండ్ అవుతారు. అలోపతిలో పేషెంట్, నాకు అర్జెంట్ గా నాకు సింప్టమాటిక్ రిలీఫ్ కావాలి, తొందరగా నేను రెస్పాండ్ అవ్వాలి, నాకు పని ఒత్తిడి ఉంది అని ఇట్లా చెప్తూ ఉంటారు పేషెంట్స్, అలాంటి వారికి ఖచ్చితంగా అలోపతి ఇస్తాం. కొంతమంది పేషెంట్స్ ఏమో అలా కాదు, నాకు జబ్బు పూర్తిగా పోవాలి, నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కావాలి అంటారు, అలాంటి వారికి హోమియో సజెస్ట్ చేస్తాం. కొంతమంది అలా కాదు, నాకు రెండూ కావాలి, నాకు త్వరగా తగ్గాలి, జబ్బు పోవాలి, మీ ఇష్టం మీరు ఏం చేస్తారో అని దే విల్ పుట్ ద బాల్ ఇన్ అవర్ కోర్ట్, అలాంటి వాళ్ళకి ఐ టెల్, నేనేం చెప్తానంటే మీరు అల్లోపతిలో అవసరమైన మందులు వాడుకోండి, హోమియోలో వాడుకోండి అంటాను. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బును తీసుకున్నాం అనుకోండి, అల్లోపతిలో అవసరమైన మందులు వాడుతూ క్రమక్రమంగా హోమియో కూడా జతపరిచిన తర్వాత క్రమక్రమంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది. అది మనం చూస్తాం, ప్రతి నెల కూడా నేను టెస్ట్ చేయిస్తాను, ప్రతి నెల కూడా ఎంత డౌన్ అవుతుందని చూసుకుంటూ హోమియోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ, అల్లోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా అది బాగా డౌన్ అయిన తర్వాత అల్లోపతి మందుల్ని స్లోగా ఆపేయడం జరుగుతుంది, విత్డ్రా చేస్తాం. కరెక్ట్, విత్డ్రా చేసి తర్వాత పేషెంట్ ఓన్లీ హోమియో మీద మాత్రం ముందుకు తీసుకెళ్లి జబ్బు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత హోమియో కూడా స్టాప్ చేసేస్తాం. ఈ విధంగా సింప్టమ్ ని మేనేజ్ చేయడానికి అల్లోపతి వాడుతూ, జబ్బును అప్రూవ్ చేయడానికి హోమియోని వాడుతూ, మెల్లగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత క్రమంగా అల్లోపతిని తగ్గిస్తూ హోమియోలో ముందుకు తీసుకెళ్లి జబ్బు తగ్గాక అది కూడా ఆపేయచ్చు.
1: డాక్టర్ గారు, ఈ కేస్ టేకింగ్ అలోపతిలోను హోమియోపతిలోను వేరువేరుగా ఉంటుందంటారు, ఎలా ఉంటుందండి?
0: అల్లోపతి అనేది జనరల్ గా పేషెంట్ ఒక సింప్టమ్ కాంప్లెక్స్ తో వచ్చినప్పుడు, ఆ సింప్టమ్ కాంప్లెక్స్ తోటి ఏం డయాగ్నోసిస్ వస్తుంది, ఈ జబ్బు ఏంటని ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం. అది డయాగ్నోస్ చేయడానికి సింప్టమ్సే కాకుండా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి, పరీక్షలన్నీ చేసి జబ్బును డయాగ్నోస్ చేస్తాం. జబ్బును డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ మనం ఇస్తాము. సో గైడ్ లైన్స్ ప్రకారం దానికి ట్రీట్మెంట్ వెళ్లిపోతూ ఉంటుంది. సో అల్లోపతిలో ఒక పేషెంట్ గనక వస్తే, ఒక సింప్టమ్ కాంప్లెక్స్ తో వస్తే, ఆ సింప్టమ్ కాంప్లెక్స్ మనకు డయాగ్నోసిస్ కు ఉపయోగపడుతుంది. ఆ డయాగ్నోసిస్ నుంచి పేషెంట్ మనము ఈ జబ్బు అని చెప్పి లేబుల్ చేస్తాము, దానికి ప్రోటోకాల్ ప్రకారం వెళ్లిపోతాం. హోమియోలు అలా కాదు. హోమియోలో ఒక సింప్టమ్ కాంప్లెక్స్ తోటి ఒక పేషెంట్ వస్తే, అంటే దగ్గు జలుబు జ్వరం ఈ సింప్టమ్స్ ఒక పేషెంట్ వస్తే, అలా నలుగురు పేషెంట్లు వస్తే, నలుగురు పేషెంట్లు కూడా నాలుగు రకాల మందులు బయటకు వస్తాయి. వాళ్ల సింప్టమ్స్ తీసుకున్న తర్వాత హోమియోలు ఏంటంటే, వారిని సమగ్రంగా చూస్తాం, అంటే వారి మనసు, మైండ్, తర్వాత వారి ఫిజికల్ సింప్టమ్స్, తర్వాత వారి యొక్క బాడీ తీసుకునేటువంటి జనరల్ సింప్టమ్స్ అని కూడా ఉంటాయి. సో ఆ సింప్టమ్స్ తీసుకుంటున్నప్పుడు రోగిని వాళ్ల మానసిక స్థితిని బట్టి, వాళ్ళకున్నటువంటి ఫిజికల్ సింప్టమ్స్ ని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని అంటే జనరల్ సింప్టమ్స్ ని బట్టి అనాలిసిస్ చేసి వాళ్ళకి మందిస్తాం. అలా అనాలిసిస్ చేసి ఇచ్చిన మందు మాత్రమే ఆ పేషెంట్ కు పనిచేస్తుంది. అంతేగాని జ్వరం వచ్చింది కదా, నువ్వు ఒక పారాస్టమాల్ తీసుకోని, మన అల్లోపతిలో చెప్పినట్టుగా అందరికీ ఒక మందు హోమియోలో రాదు, ఉండదు. కాబట్టి హోమియో కేసు పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది. ఒకటే జ్వరంతో నలుగురు వచ్చినా కూడా వాళ్ళ తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. సో కేసు టేకింగ్ చాలా డీప్ గా తీసుకోవాలి.
1: సో ఒకవేళ ఒక ఇంట్లో ఒకే రకమైన జబ్బు ఉన్నప్పటికీ కూడా హోమియోపతిలో వారి వారి సింప్టమ్స్, అంటే మీరు అన్నట్టుగా మానసికమైన సింప్టమ్స్, శారీరకమైన సింప్టమ్స్, జనరల్ సింప్టమ్స్, అలాగే వాళ్ళ పాస్ట్ హిస్టరీ కూడా చూసి హోమియోపతి మందు డిసైడ్ చేస్తారు.
0: రైట్.
1: బట్ ఇమీడియట్ గా రిలీఫ్ కోసము, అప్పుడుండే వాళ్ళ ఇబ్బందిని తొలగించడానికి అలోపతి మెడిసిన్స్ వాడుతూ, ఎప్పుడైతే దాన్ని రూట్అవుట్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు రెండింటినీ మెజర్ చేసుకుంటూ అలోపతి మెడిసిన్స్ స్లోగా గ్రాడ్యువల్ గా విత్డ్రా చేస్తూ హోమియోపతి మెడిసిన్ ఆ రోగం రూట్ అవుట్ అయినంత వరకు వాడి ఆ తర్వాత

0: అది కూడా ఆపేయచండి.
1: అబ్సల్యూట్లీ రైట్
0: డాక్టర్ గారు. ఆహారపు నియమాలు పద్ధతులు గాని అలవాట్లు గాని వ్యాధి నివారణలో ఏ విధంగా ఉపయోగపడతాయి?
1: ఈ రోజుల్లో చాలా మంది పేషెంట్స్ వారి ఆహారపు అలవాట్ల వల్లనే చాలా జబ్బులు తెచ్చుకుంటున్నారు. పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు, మేము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా నిద్రపోతున్నారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది ఖచ్చితంగా అడుగుతాం. పేషెంట్కి ఒక జబ్బు వచ్చిందంటే వాళ్ళ తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం గుర్తుపట్టాలి. వాట్ ఆర్ ద ట్రబుల్స్, దేనివల్ల వచ్చిందని చూడాలి. కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ షుగర్స్ తీసుకుంటూ ఉంటారు, కార్బ్స్ ఎక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు, గుడ్ ఫ్యాట్ తీసుకోరు, బ్యాడ్ ఫ్యాట్ ఉన్నవి తీసుకుంటారు, అంటే ప్రాసెస్డ్ ఫుడ్, డాల్డా ఇలాంటివి తీసుకుంటారు. కొంతమంది ఫైబర్ సరిగా తీసుకోరు, అందువల్ల కార్బ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, షుగర్ ఉన్నవి తీసుకున్న వాళ్ళు, స్వీట్స్ తీసుకున్న వాళ్ళు ఒబీస్ అవుతూ వెళ్తారు, ప్రోటీన్ తీసుకుని వాళ్ళు మాల్ నరిష్డ్ అవుతారు, ముఖ్యంగా పిల్లల్లో చూస్తాము. ఫైబర్ తీసుకుని వాళ్ళు కాన్స్టిపేషన్ కి వెళ్తారు, ముఖ్యంగా పిల్లల్లో కూడా ఇది చూస్తున్నాం ఈ మధ్యన. అన్ని జబ్బులకు కూడా అన్ని సందర్భాల్లో డైట్ అడగడం మంచిది. సమయాభావం వల్ల డాక్టర్స్ అడగలేకపోవచ్చు, కానీ అడగడం మంచిది. హోమియో విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం, మీరు తినే డైట్ ప్రాపర్ గా ఉండాలని చెప్తాము. పాత రోజుల్లో అయితే మసాలాలు మానేయండి, కాఫీ మానేయండి, కర్పూరం తినొద్దు, ఇలాంటివి ఎన్నో చెప్పేవాళ్ళం. ఈ రోజుల్లో అవసరాన్ని బట్టి, కేసును బట్టి చెప్తున్నాము, ఎందుకంటే హోమియో ఎట్టి సందర్భాల్లోనైనా పనిచేస్తోందని తేలింది. ఈ విధంగా డైట్ విషయంలో అల్లోపతిలోను హోమియోపతిలోను పేషెంట్ కి డాక్టర్ గైడ్ చేయాలి.
0: ఇలా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ తమ వంతు బాధ్యతగా ఏ రకమైన సింప్టమ్స్, ఏ రకమైన విషయాలు డాక్టర్ దగ్గర చెప్పడానికి ప్రిపేర్ అయి ఉండాలి?
1: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి అంటే ముఖ్యంగా అల్లోపతి హోమియోపతితో కలిపి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సమస్యను చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, హోమియోపతి విషయానికి వచ్చేసరికి హోమియో పేషెంట్ యొక్క మానసిక సింటమ్స్ ని చాలా లోతుగా తీసుకుంటుంది. ద మెంటల్ సింటమ్స్ ఆఫ్ ద పేషెంట్ ప్లేస్ అ బిగ్ రోల్ ఇన్ చూసింగ్ ద రెమెడీ. మందును మనం సెలెక్ట్ చేయడానికి హోమియోపతిలో మానసిక సింటమ్స్ అనేవి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కాబట్టి హోమియోకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఏది కూడా దాచుకోకుండా, అరమరిక లేకుండా పేషెంట్ ఖచ్చితంగా డాక్టర్కి అన్ని విషయాలు కూడా చెప్పాలి. వాళ్ళు చేస్తున్న విషయాలన్నీ చెప్తేనే పేషెంట్ గురించి సమగ్ర అవగాహన డాక్టర్కి వస్తుంది, సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు.
0: చాలా మంచి విషయం తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి.

ఇప్పటి వరకు ఆరోగ్య జీవనం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz. నేను మీ ఆచే ప్రశాంతి. సో ఇంకెందుకు ఆలస్యం? నేను వచ్చేసిన కదా బోల్డ్ అన్ని కబుర్లు మీతో చెప్పడానికి. చాలా ఎక్సైటింగ్గా, చాలా రెడీగా, చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను. సో ఆలస్యం చేయకుండా మన షోనైతే స్టార్ట్ చేద్దాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత కబుర్లు ఎన్నో చెప్పుకుందాం.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. ఈరోజు జెన్సీ యువలో నేను మీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నానంటే, ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి యూజ్ అయ్యే ఒక సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు. ఎలా అంటే, మనం ఏమనుకుంటాము, ఫెయిల్యూర్ ఒక ఓటమి అనేది ఫిక్స్ అయిపోతాం. ఫెయిల్యూర్ ఓటమి కాదు, ఒక కొత్త ప్రారంభం అనే దాని గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. మన జీవితంలో ఎవరైనా సరే ఫెయిల్యూర్ని అస్సలు ఇష్టపడరు. మనం ఏ పని చేసినా సరే విజయం సాధించాలని కోరుకుంటాం. పరీక్షలో మంచి మార్క్స్ రావాలన్నా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలని, మనం అనుకున్న పని ప్రతిదీ సక్సెస్ అవ్వాలని. కానీ ప్రతిసారి మనం అనుకున్నట్లే జరుగుతుందా? జరగదు కదా. కొన్నిసార్లు ఎంత కష్టపడినా సరే మనకు ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది. అప్పుడు చాలామంది అంతా అయిపోయింది, నేను ఓడిపోయాను, నాకు ఇంకా ఏమీ రాదు అని అనుకుంటారు. కానీ నిజానికి ఒకసారి ఫెయిల్ అయ్యామని మన జీవితం మొత్తం ఫెయిల్ అయినట్టు అస్సలు కాదు కదా. ఒకసారి ఆలోచించండి, ప్రయత్నంలో ఓడిపోవటం అంటే ఇక ప్రయత్నాలు చేయకూడదని కాదు, అదే మనకు కొత్తగా నేర్చుకునేటువంటి అవకాశం. ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, దేవుడా నాకు ఇది ఖచ్చితంగా నేను సెలెక్ట్ అయిపోవాలి, దేవుడా నాకు మంచి మార్క్స్ రావాలి, నాకు ఇది వస్తే నీకు ఇది చేస్తాను అంటే ప్రతిఫలంగా మనకి ఇది వస్తేనే అది చేస్తాం, లేకపోతే చేయమన్నమాట. సో అలా అలా దేవుడికి మొక్కేసుకొని పోతుంటాం కదా. ఒక్కసారి అంటే మనం ఆ సక్సెస్ అయితే ఫస్ట్లోనే అంత కిక్ ఉండదు. ఏమనుకుంటామంటే, ఆ దేవుడి దయతో నాకు అంత మంచి జరిగిపోయింది, ఇంకా నేను సాధించినట్లే అనుకుంటాం. కానీ ఒక్క 10 times అట్లా ఫెయిల్ అయిపోయి 11th time సక్సెస్ అయినప్పుడు ఆ కిక్ ఎలా ఉంటుందంటే, దాని వాల్యూ అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి ఏది చులకన, ఈజీ, సులభు అనేది అనిపించదన్నమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం సాధించామనుకోండి, ఇది ఇంత ఈజీనా, ఇంత చులకన అన్న భావన ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో అలా కాకుండా ఖచ్చితంగా ఫెయిల్ అయితేనే మనకు సక్సెస్ వాల్యూ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. దాని కష్టం వెనుక ఉన్నటువంటి ప్రతిఫలం చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా మాట్లాడుకుందాం, వెంటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకు వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. నేను మీ ఆచే ప్రశాంతి. చిన్నప్పుడు మనం నడక నేర్చుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు పడిపోయామో గుర్తుందా? పడిపోయామని నడవడం మానేసామా? లేదు కదా, మళ్ళీ లేచాం, మళ్ళీ ప్రయత్నించాం, చివరికి నడవడం నేర్చుకున్నాం. జీవితంలో ఫెయిల్యూర్ కూడా అంతే. పడిపోవటం తప్పు కాదు, పడిపోయిన చోటే ఉండిపోవటం అసలైన ఓటమి. మనకు ఎదురయ్యే ప్రతి ఫెయిల్యూర్ ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. మనం ఎక్కడ తప్పు చేశాం, ఇంకా ఏం నేర్చుకుంటున్నాం, మన ప్రయత్నంలో ఏం మార్చుకోవాలి అనే విషయాలను అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. సక్సెస్ మనకు సంతోషాన్ని ఇస్తే, ఫెయిల్యూర్ మనకు అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవమే తర్వాత మనల్ని మరింత బలంగా నిలబెడుతుంది. నేను ఇందాక చెప్పాను కదండి, అదే అన్నమాట. మనం ఆ సక్సెస్ అనేది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఇది ఇంత సింపులా, ఇంత ఈజీనా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కోసం ప్రయత్నించినప్పుడు అది త్వరగా వస్తే ఓ జాబ్ రావడం ఇంత ఈజీనా అన్నట్టుగా ఉంటుంది. అది ఫెయిల్యూర్ అయ్యి ఒక 10 times అయ్యి 11th time సక్సెస్ అయితే ఓకే, జాబ్ కోసం ఇంత కష్టపడాలా అనేది తెలుస్తుంది. ఆ అనుభవం మనకు మరింత బలాన్ని ఇస్తుంది, ఇంకా ముందుకు ప్రయత్నించడానికి కూడా తోడ్పడుతుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు.

0: బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచే ప్రశాంతి. సో ఫెయిల్యూర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్ ఒక్కటి గుర్తుంచుకోవాలి, అదేంటంటే సోషల్ మీడియాలో మనకు అందరి జీవితాలు చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి, వాళ్ళందరూ సక్సెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రతి స్టోరీని మనం ఫాలో అవుతాం కాబట్టి అన్నీ బాగున్నాయి, వీళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళలాగే మన లైఫ్ ఉండాలి అనేది ఆలోచిస్తాం. కానీ ప్రతి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మనం మాత్రం వాళ్ళ సక్సెస్ని చూసి మన జీవితంతో పోల్చుకొని అస్సలు బాధపడద్దు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, ప్రతి ఒక్కరి టైం వేరు, అంతే కదండి. మనం వాళ్ళ స్టేటస్లు, వాళ్ళ స్టోరీలు చూసి వీళ్ళ లైఫ్ ఎంత బాగుందో, వీళ్ళు ఇలా బ్రతికిస్తున్నారు అనుకుంటాం. కానీ యాక్చువల్గా మనలా కూడా వాళ్ళు అంత టైం ఉండదు, అంత బిజీ లైఫ్ ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ కూడా తీసుకోవడానికి వాళ్ళు కొంచెం ఆలోచిస్తుంటారు. ఎందుకంటే హెల్త్ టిప్స్ అని, జిమ్ అని ఎన్నో ఎన్నో పాటించడం వల్ల తీసుకునే ఫుడ్ను కూడా తగ్గించి తీసుకుంటారు కాబట్టి వాళ్ళతో మాత్రం మనం అస్సలు పోల్చుకోవద్దన్నమాట. పరీక్షలో ఫెయిల్ అయితే మనం ఏమనుకుంటాం, మన జీవితమే అయిపోయింది అనుకుంటాం. ఉద్యోగం రాకపోతే మనలో టాలెంటే లేనట్టు అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతాం. కానీ బిజినెస్ సక్సెస్ కాకపోతే మనం ఎప్పటికీ సక్సెస్ కాలేమని కాదు. కొన్నిసార్లు మనం కోరుకున్నది వెంటనే రాకపోవచ్చు, కానీ దానికోసం మనం ఇంకా మెరుగ్గా తయారవ్వడానికి కొంత సమయం ఖచ్చితంగా పడుతుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడటం సహజం, కానీ ఆ నిరాశ చెందకుండా, దాంట్లోనే ఉండకుండా, ఆ బాధలోనే మనల్ని మనం కోల్పోకుండా కొద్దిసేపు ఆలోచించండి. ఏం జరిగిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ తప్పుల నుంచి నేనేం మిస్టేక్స్ చేశాను అనేది ఒక్కసారి మనము రీవెరిఫికేషన్ చేసుకుంటే మళ్ళీ కొత్త ప్లాన్తో మన ఫోకస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతే కదండి, ఒక్కసారి ఆలోచించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సాయంత్రం 7:17 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌస్లో మాల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి ఫల పరిశోధన స్థానం కన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనుజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402324-0852, మరొక నెంబర్ 0402324-0853. నెంబర్లకు కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు.
0: FM Rainbow 101.9.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. పరీక్షలో ఫెయిల్ అయితే జీవితం మొత్తం అయిపోయినట్టు మనం బాధపడుతుంటాం కదా. ఉద్యోగం రాకపోతే మనలో టాలెంట్ లేనట్టు కూడా ఫీల్ అవుతూ ఉంటాం. సో అదంతా నిరాశ చెందకుండా, ఆ బాధల్లోనే మనల్ని మనం కోల్పోకుండా, ఏం జరిగిందో ఒక్కసారి మన ప్లాన్ అంతా రిపీట్ చేసుకొని, ఆ తప్పుల నుంచి మనం ఏవైతే తప్పులు చేసామో ఆ తప్పుల నుంచి కొన్ని గుణపాఠాలు, కొన్ని అనుభవాలు నేర్చుకొని మళ్ళీ కొత్త ప్లాన్తో మొదలు పెడితే మన సక్సెస్ అనేది బాగుంటుంది. ఫెయిల్యూర్ అనేది మన కథకు ముగింపు కాదు, అది కథలో వచ్చేటువంటి ఒక చిన్న మలుపు మాత్రమే. కొన్నిసార్లు మనం తీసుకున్న దారి సరైనది కాకపోవచ్చు, కానీ అప్పుడు ఫెయిల్యూర్ మనకు ఈ దారిని మార్చు అని, ఇంకోసారి కొత్తగా ప్రయత్నించు అని ఒక గొప్ప గురువు లాంటిది. సో అంతే కదండి, మనకు ఏదైనా వచ్చిందనంటే దాంట్లో ఇంకా మనం ఫీల్ అయిపోయి ఇంకా బాధపడుతూ కూర్చోవడం కన్నా ఈ దారిని మార్చు, ఇంకోసారి కొత్తగా ప్రయత్నించు అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ అన్నమాట. అందుకే ఈరోజు ఏదైనా సరే, ఏదైనా ఒక విషయంలో మీరు ఫెయిల్ అయితే, మీ ప్రయత్నం సక్సెస్ కాకపోతే, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఓడిపోయింది ఒక్క ప్రయత్నంలో మాత్రమే, జీవితంలో కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినండి. మీరు ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ కాకపోతే, మీరు ఓడిపోయింది ఒక్క ప్రయత్నంలో మాత్రమే, జీవితంలో కాదు. అందుకే గుర్తుపెట్టుకొని ఫెయిల్యూర్కి భయపడకండి, దాని నుంచి నేర్చుకోండి, మళ్ళీ లేవండి, కొత్తగా ఆలోచించండి, ఇంకోసారి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి ముగింపు వెనుక ఒక కొత్త ప్రారంభం అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది ఓటమి కాదు, అది మనలో ఉన్నటువంటి శక్తిని గుర్తించడానికి ఒక అవకాశం. ఫెయిల్యూర్ ముగింపు కాదు, మరింత బలంగా, మరింత తెలివిగా, మరింత ధైర్యంగా మొదలుపెట్టే ఒక కొత్త ప్రారంభం అన్నమాట. అందుకే పడిపోతే బాధపడవచ్చు, కానీ అక్కడే ఆగిపోదు అన్నమాట. సో లేచి నిలబడండి, నేర్చుకోండి, ముందుకు సాగండి. ఎందుకంటే మీ తదుపరి ప్రయత్నమే మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. నేను చెప్పే మాటలు మీరు మంచిగా వినేసి శ్రద్ధతో, మీరు ఏదైనా ఒక విషయంలో ఫెయిల్ అయితే అక్కడ నిరాశ చెందకుండా, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఈ ప్లాన్ కరెక్ట్గా లేదా, సరే ఇంకోసారి రీప్లాన్ వేసుకుందామని కొత్త ప్లాన్ చేసుకొని, మీరు ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నారో, ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో

అవన్నీ ఒక దగ్గర నోట్బుక్లో రాసుకొని ఆ ఫెయిల్యూర్ కాకుండా మళ్ళీ కొత్తగా ట్రై చేసి చూడండి. ఈ మిస్టేక్స్ చేయకుండా మళ్ళీ కొత్త కొత్తగా ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా విజయం అనేది సక్సెస్ అవుతుంది. మీరు ఎలాంటి నెగిటివ్ థాట్స్కి వెళ్ళకుండా, నేను చెప్పినట్టు మనం ఒకసారి ఫెయిల్ అయితే ఇంకా లైఫ్లో ఓడిపోయినట్టు అస్సలు కాదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. అదొక చిన్న ప్రయత్నం మాత్రమే, అంతేగాని ఇంకా అదే నా లైఫ్, ఇంక ఇదైపోతే ఇంకా నాకు లైఫ్ లేదు అన్నట్టు ఇంకా నెగిటివ్ థింక్ వెళ్ళి ఇంకా వేరే వేరే ప్రయత్నాలు అస్సలు చేయొద్దు. మీరు కొత్తగా ఆలోచించండి, ఇంకోసారి ప్రయత్నించండి, ఇంకోసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది బాగుంటుంది. ఇప్పుడున్నటువంటి జెన్జీ యూత్కి మాత్రం ఇది చాలా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను విన్నది జాగ్రత్తగా విని మీరు ఖచ్చితంగా పాటిస్తారు. దీనివల్ల కొంతమందిలో అయినా మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. సో ఇదండి, ఆ ఫెయిల్యూర్ అనేది ఒక ఓటమి కాదు, కొత్త ప్రారంభం అనేది. సో ఇదన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా

You must have heard what they say. People come into our lives for a reason, a season, or a lifetime. కానీ కొన్నిసార్లు ఒక పర్సన్ మన లైఫ్లో రీజనా సీజనా లైఫ్ టైమా అని మనకు తెలియదు. బికాస్ కొంతమంది మన పక్కన ఉండకపోయినా మన మెమరీస్లో మాత్రం ఎప్పుడూ మనకి దగ్గరగానే ఉంటారు. హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అనువంత. ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్లో మనం ఎంతో మందిని కలుస్తాం. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ క్లాస్మేట్స్, కజిన్స్, నేబర్స్, ఆఫీస్ కొలీగ్స్. కానీ కొంతమందితో ఫుల్ డే వాళ్ళతోనే ఉన్నా ఇంటికి వెళ్ళగానే రోజుకి 10 సార్లు కాల్ చేయాలనిపిస్తుంది. చిన్న విషయం జరిగినా వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. రీచ్ అయ్యావా, తిన్నావా అని మెసేజ్ చేసే పర్సన్. మనం హ్యాపీగా

అంటే మనకంటే ఎక్కువ ఎక్సైట్ అయ్యే పర్సన్. మనం బాధలో ఉంటే ఏం చెప్పాలో తెలియకపోయినా ఫోన్లో సైలెంట్గా మనతో ఉండే పర్సన్. బట్ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. రొటీన్స్ మారుతాయి, సిటీస్ మారుతారు, జాబ్స్, స్టడీస్, రెస్పాన్సిబిలిటీస్, మ్యారేజ్, కొత్త పీపుల్, కొత్త ప్రయారిటీస్, ఆఫ్టర్ సమ్ టైమ్ చాలా చేంజ్ అవుతాయి. మనం ఎవరిని మర్చిపోవాలని అనుకోము, కానీ సమ్ టైమ్స్ కాన్వర్సేషన్స్ మనకు తెలియకుండానే తగ్గిపోతాయి. ఇవాళ మన స్టోరీ కూడా అలాంటి ఇద్దరు గురించే. నిత్య అండ్ మేఘా కాలేజ్లో కలిశారు. వాళ్ళేమి ఫస్ట్ డే నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఇద్దరు సరిగా మాట్లాడుకోలేదు కూడా. ఒకరోజు ల్యాబ్ రికార్డ్ సబ్మిట్ చేయాలి అండ్ నిత్య రికార్డ్ కంప్లీట్ చేయలేదు. సో మేఘా దగ్గరికి వెళ్ళింది అండ్ అలా మొదలైంది వాళ్ళ ఫ్రెండ్షిప్. హాయ్ మేఘా, ఐఎమ్ నిత్య, ఒక హెల్ప్ చేస్తావా ప్లీజ్? నీకు ల్యాబ్ రికార్డ్ కావాలి అంతే కదా. నీకెలా తెలుసు? మార్నింగ్ నుంచి నలుగురిని అడిగావు, ఎవ్వరూ ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు నన్ను అడుగుతున్నావు. ప్లీజ్ మేఘా, జస్ట్ 5 మినిట్స్లో ఇచ్చేస్తా, ప్రామిస్. కొంచెం రెఫరెన్స్ కోసం కావాలంతే. కాపీ చేయడాన్ని ఇప్పుడు రెఫరెన్స్ తీసుకోవడం అంటారన్నమాట. అబ్బా మేఘా, ఇప్పుడు ఏంటి, ఇస్తావా ఇవ్వవా? ఇవాళ నాకు క్యాంటీన్లో లంచ్ కొనిస్తే ఇస్తా. ఏంటి లంచా? లంచ్ కాదులే కానీ సమోసా కొనిస్తా. ఏంటి సమోసానా? లైట్ తీసుకో అయితే. సరే సరే, టీయో కాఫీయో మిల్క్ షేకో ఏదో కూడా కొనిస్తాలే. సర్లే, ఇంకో పెద్ద చాక్లెట్ కూడా లిస్ట్లోకి యాడ్ చేసుకో, అప్పుడు ఇస్తా. అబ్బా సరే కొనిస్తాలే. అలా ఆ రోజు ఒక ల్యాబ్ రికార్డ్తో మొదలైన ఫ్రెండ్షిప్ మెల్లగా డైలీ రొటీన్ అయిపోయింది. కాలేజ్కి వచ్చాక ఇద్దరు ఒకరినొకరు వెతుక్కునేవాళ్ళు. క్యాంటీన్లో ఒకే ప్లేట్ నూడిల్స్ ఆర్డర్ చేసుకొని అప్పుడప్పుడు నువ్వు ఎక్కువ తిన్నావని లేదా ఈసారి బిల్ నేను కడతా అని మొత్తానికి ఏదో ఒక రీజన్కి ఆటగా గొడవ పడేవాళ్ళు. ఇంటికి రీచ్ అయ్యాక మెసేజ్ చేయి, నోట్స్ పంపిస్తావా, ఈ డ్రెస్ బాగుందా, ఇంటర్వ్యూ ఎలా అయింది, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది చదువుకో, నాకు మూడ్ బాగాలేదు కాల్ చేయి. ఇలా రీజన్ ఉన్నా లేకపోయినా దే బికేమ్ అ మేజర్ పార్ట్ ఆఫ్ ఈచ్ అదర్ స్టే. ఇలా మనందరికీ జరుగుంటుంది కదా లిసనర్స్. లైఫ్లో కొన్ని రిలేషన్షిప్స్ గ్రాండ్ మూమెంట్స్తో బిల్డ్ అవ్వవు, ఇలా చిన్న చిన్న రొటీన్స్తోనే బిల్డ్ అవుతాయి. ఎనీవే, ఫైనలీ కాలేజ్ అయిపోయింది. ఫేర్వెల్ రోజు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, హగ్స్ ఇచ్చుకుంటున్నారు, టచ్లో ఉండాలి అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరికీ అవేవి అవసరం లేదనిపించింది. మేఘా, మనం టచ్లో ఉండాలి అని సెపరేట్గా చెప్పుకోవాలా? అదే కదా, నువ్వు నన్ను వదిలా, నేను నిన్ను వదలనులే. అంటే నేను వదిలేస్తానా? ఏదో ఊరికే అన్నాలే. అయినా నెక్స్ట్ వీక్ కాల్ చేయకపోవు, అప్పుడు చెప్తా. నేను రోజు చేసే కాల్స్కి నువ్వే నన్ను బ్లాక్ చేస్తావులే. అంత లేదులే, ఇంపాసిబుల్ అంటూ వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళకి తెలీదు, లైఫ్లో ఇంపాసిబుల్ అనుకున్న కొన్ని విషయాలు మనకు తెలియకుండానే సైలెంట్గా జరిగిపోతాయని. గ్రాడ్యుయేషన్ తర్వాత నిత్య జాబ్ జాయిన్ అయింది. మేఘా హైయర్ స్టడీస్ కోసం వేరే సిటీకి వెళ్ళింది. మొదట్లో ఏం మారలేదు, మార్నింగ్ మెసేజెస్, నైట్ కాల్స్, ర్యాండమ్ ఫొటోస్, అన్నీ అలాగే ఉండేది. ఏ నిత్య, ఎలా ఉంది కొత్త ఆఫీస్? ఆఫీస్ బాగుంది, పీపుల్ బాగున్నారు, కానీ వర్క్ చూస్తే మాత్రం ఎందుకు జాయిన్ అయ్యానరా బాబు అనిపిస్తుంది. అప్పుడు శాలరీ గురించి గుర్తు తెచ్చుకో, ఆటోమేటిక్గా వర్క్ చేయాలనిపిస్తుంది. సరిపోయింది, అదంతా కాదు కానీ ఎప్పుడు వస్తున్నావు నువ్వు, నా ఫస్ట్ శాలరీ ట్రీట్ వద్దా? ఐ కాంట్ మేక్ ఇట్ ఎనీ టైమ్ సూన్ నిత్య. అయినా ట్రీట్ మాత్రం మిస్ అవ్వనులే, ఆన్లైన్లో ఆర్డర్ చేయి. సూన్ యాజ్ డేస్ పాస్డ్, నిత్యాకి వర్క్ పెరిగింది. మీటింగ్స్, డెడ్ లైన్స్ అండ్ లేట్ ఈవినింగ్స్. సిమిలర్లీ మేఘాకి కూడా క్లాసెస్ అని, అసైన్మెంట్స్ అని, ఎగ్జామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అని తను కూడా బిజీ అయిపోయింది. వాళ్ళ డైలీ కాల్స్ ఆల్టర్నేట్ డేస్ అయ్యాయి అండ్ ఆల్టర్నేట్ డేస్ నుంచి మెల్లగా ఓన్లీ డ్యూరింగ్స్ వీకెండ్స్ అయ్యాయి. ఈ వీక్ చాలా హెక్టిక్ రా, సండే కాల్ చేస్తా. పర్లేదు పర్లేదు, నేను కూడా అసైన్మెంట్స్తో బిజీ ఉన్నా, యాక్చువల్లీ సండే మాట్లాడుకుందాంలే. ఆ సండే తర్వాత ఇంకో సండే వచ్చింది, ఆ తర్వాత ఇంకో వీక్, తర్వాత ఇంకో మంత్. మధ్యలో బర్త్డే విషెస్ వచ్చాయి, ఫెస్టివల్ గ్రీటింగ్స్ వచ్చాయి, ఒక ప్రమోషన్కి కంగ్రాచులేషన్స్ వచ్చింది, ఒక ఎగ్జామ్ రిజల్ట్కి సో ప్రౌడ్ ఆఫ్ యూ వచ్చింది.
కానీ ఒకప్పుడు

అవర్స్ నడిచిన కాన్వర్సేషన్ ఇప్పుడు 5 మినిట్ కాల్స్గా మారాయి. ఒకరోజు నిత్య లంచ్ బ్రేక్లో ఓల్డ్ ఫోటోస్ స్క్రోల్ చేస్తూ చేస్తూ కాలేజ్ ఫెస్ట్ ఫోటోస్, ఫేర్వెల్ పిక్చర్స్, ర్యాండమ్ స్క్రీన్ షాట్స్ అన్నీ చూసి మేఘా గుర్తొచ్చి ఆటోమేటిక్గా స్మైల్ చేసింది. ఫోన్ తీసుకొని మేఘా చాట్ ఓపెన్ చేసింది, ఓన్లీ టు రియలైజ్ దట్ ద లాస్ట్ ప్రాపర్ కాన్వర్సేషన్ దే హ్యాడ్ వాజ్ అబౌట్ 9 మంత్స్ అగో. నిత్య మేఘాకి మెసేజ్ చేస్తూ, ఎందుకు నేనే ఫస్ట్ మెసేజ్ చేయాలి, తను కూడా చేయొచ్చు కదా అని ఫోన్ పక్కన పెట్టేసింది. కానీ ఆ రోజు ఈవినింగ్ వరకు మేఘాని గుర్తు తెచ్చుకుంటూనే ఉంది. ఫనీ కదా, కొన్నిసార్లు మనకు ఎవరైనా గుర్తొస్తే కాల్ చేయాలనిపిస్తుంది లేదా మెసేజ్ చేయాలనిపిస్తుంది, కానీ ఆ సింపుల్ ఫీలింగ్ మధ్యలో ఈగో కాదు, ఒక చిన్న డౌట్ వస్తుంది. మేబీ వాళ్ళకి నేను గుర్తు రావట్లేదేమో, మేబీ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారేమో, మేబీ నేను మాత్రమే ఈ రిలేషన్షిప్ని మిస్ అవుతున్నానేమో, ఇలా చాలా. కానీ మన స్టోరీలో నిత్యలాగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అదే ఈవినింగ్ మేఘా కూడా ఆల్మోస్ట్ అదే ఆలోచిస్తుంది. మేఘా తన రూమ్లో ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫోన్ తీసుకుంది. సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుండగా నిత్య ఆఫీస్ ఫ్రెండ్స్తో ఉన్న ఫోటో కనిపించింది. మేడం చాలా బిజీ అయిపోయింది, కొలీగ్స్ అని ఆఫీస్ పార్టీస్ అని, ఒకసారి కాల్ చేద్దాం. టైం ఎయిట్ అయింది, ఇప్పుడే ఆఫీస్ అయిపోయిందేమో, ఫ్రీ ఉంటే కాల్ చేయని మెసేజ్ చేద్దామా పోనీ. కానీ మెసేజ్ చూస్తే రిప్లై ఇవ్వాలని ప్రెషర్ ఫీల్ అవుతుందేమో, పోన్లే వీకెండ్లో మళ్ళీ నేనే కాల్ చేస్తా. ఇద్దరూ ఒకరికొకరు గుర్తున్నారు, ఇద్దరికీ మాట్లాడాలని ఉంది, కానీ ఇద్దరూ ఒకటే మిస్టేక్ చేశారు, ఎదుటి పర్సన్ని అడగకుండానే వాళ్ళు బిజీ ఉంటారని డిసైడ్ చేసేశారు. కొన్ని రోజుల తర్వాత వన్ సాటర్డే మార్నింగ్ నిత్య కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, అప్పుడే ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద పేరు చూసింది, మేఘా. ఒక సెకండ్ అలానే ఫోన్ చూసింది, దెన్ షీ స్మైల్డ్ అండ్ ఆన్సర్డ్ ద కాల్. ఎన్నిసార్లు రింగ్ అయినా ఇంకా ఆన్సర్ చేయకపోతే లిఫ్ట్ చేయవేమో అనుకున్నాం. అసలు ఏమైపోయావు నువ్వు, నీకు నిజంగా ఎన్ని మంత్స్లో ఒక్కసారైనా నాకు కాల్ చేయాలనిపించలేదా? చాలాసార్లు అనిపించింది నిత్య. ఓహో అనిపించిందా, మరెందుకు చేయలేదు? ఫస్ట్లో నువ్వు బిజీ ఉంటావు అనుకున్నా, న్యూ జాబ్, న్యూ పీపుల్, న్యూ రొటీన్, సెటిల్ అయ్యాక నువ్వే కాల్ చేస్తావు అనుకున్నా. ఓకే, కానీ నేను చేయలేదు కదా. అవును, ఫస్ట్లో ఏం అనిపించలేదు, తర్వాత కొంచెం కొంచెం మేబీ నీ లైఫ్లో నాకు ప్లేస్ తగ్గిపోయిందేమో అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది, నువ్వు న్యూ సిటీ, న్యూ ఫ్రెండ్స్తో బిజీ అయిపోయావని. ఐ ఫెల్ట్ లైక్ ఐ విల్ బి డిస్టర్బింగ్ యూ విత్ మై కాల్స్ అండ్ ఆల్సో ఆనెస్ట్లీ ఐ ఆల్సో ఫెల్ట్ నేనే ఎందుకు నీకు కాల్ చేయాలి అని. అయితే నేను నీ కాల్ కోసం అండ్ నువ్వు నా కాల్ కోసం వెయిట్ చేశామన్నమాట. ఇద్దరం వెయిట్ చేస్తూ ఇద్దరం దూరం అయిపోయాం. నిత్య, హా మేఘా, నెక్స్ట్ టైం నేను బిజీ ఉంటానని నువ్వు డిసైడ్ చేయకు, నువ్వు కూడా నేను డిస్టర్బ్ అవుతానేమో అని నువ్వే డిసైడ్ అవ్వకు. ఓకే డీల్. తర్వాత నిత్య ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేసింది. ఆ దోశ అప్పటికే చల్లారిపోయింది, కానీ తన మార్నింగ్ మాత్రం డెఫినెట్గా బెటర్ అయింది. ఫనీ కదా డియర్ లిసనర్స్, కొన్ని రిలేషన్షిప్స్ని మళ్ళీ బాగు చేయడానికి పెద్ద కాన్వర్సేషన్స్ లేదా లాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ అవసరం ఉండవు. మనం ఎందుకు మారిపోయాం అని అవర్స్ ఆఫ్ డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఒక్క ఫోన్ కాల్ చాలు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, చాలా రోజులైంది కదా అంతే. మేబీ ఈరోజు ఎపిసోడ్ వింటున్నప్పుడు మీ మైండ్లో కూడా ఎవరో ఒకరు గుర్తొచ్చి ఉంటారు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కజిన్ అయి ఉండొచ్చు, ఓల్డ్ కాలీగ్, టీచర్, లేదా ఒకప్పుడు మీరు రోజు చాలా న్యాచురల్గా ఉన్నా ఇప్పుడు మాత్రం మెమరీస్లోనే ఎక్కువ కనిపించే ఎవరో ఒకరు. మేబీ వాళ్ళకి కూడా మీరు గుర్తొస్తున్నారేమో, మేబీ వాళ్ళు కూడా బిజీ ఉంటున్నారేమో అని ఆగిపోతున్నారేమో. మనం చాలాసార్లు రిలేషన్ దూరం అయిందని బాధపడతాం, కానీ ఆ దూరాన్ని తగ్గించడానికి ఫస్ట్ స్టెప్ ఎవరు వేయాలని మాత్రం వెయిట్ చేస్తూనే ఉంటాం. సో ఈరోజు మీ మైండ్లో ఎవరైనా గుర్తొచ్చుంటే డోంట్ షై అవే ఫ్రమ్ గెటింగ్ ఇన్ టచ్ విత్ దెమ్, బికాస్ సమ్ టైమ్స్ ద పీపుల్ వీ మిస్ ఆర్ నాట్ యాజ్ ఫార్ యాజ్ వీ థింక్ దే ఆర్. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక అనువంతతో కలుద్దాం. అంటిల్ దెన్ కొంచెం తక్కువ అజ్యూమ్ చేయండి అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడండి. నమస్కారం.

0: FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచి ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో ఆలస్యం చేయకుండా మనమైతే లిజనర్స్తో మాట్లాడేద్దాం. నేనైతే మీతో మాట్లాడడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, మీరు కూడా నాతో మాట్లాడడానికి చాలా ఆతృతగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ మొదటి సంపాదనతో మీరేం చేశారు? మళ్ళీ వినండి, మీ మొదటి సంపాదనతో మీరేం చేశారు? మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323000, 0402323481, మరొక నెంబర్ 0402970475కి కాల్ చేయండి. మీరు ఎవరి కోసం ఖర్చు పెట్టారనే విషయాన్ని నాతో షేర్ చేసుకోండి.
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
2: No, tell me. I don't want to miss out.
1: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
2: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
0: FM Rainbow 101.9.
4: హలో,

0: हेलो हेलो हेलो
1: హలో ఎఫ్ఎం రెయిన్బో,
0: అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను ఇక్కడ కృష్ణాపూర్కి వెళ్ళి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్, నేను అడిగిన క్వశ్చన్ విన్నారా?
1: మీరేనమ్మా?
0: హలో
1: హలో,
0: సార్, మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, చూసుకోండి. మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, చూసుకొని మాట్లాడండి. నేను అడిగిన క్వశ్చన్ మీరు విన్నారా?
1: మాట.
0: మళ్ళీ
1: హలో,
0: ప్రయత్నించండి సార్, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇదన్నమాట, మనకి కాలర్స్ అయితే కాల్స్ కంటిన్యూగా చేస్తున్నారు, కాల్స్ అయితే తీసుకుందాం. హలో, కట్ అయిపోయింది. సో ఏం పర్లేదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి, నేను ప్రతి ఒక్కరి కాల్ తీసుకుంటాను. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో మీరు స్టార్టింగ్లో ఫస్ట్ ఎంతో కొంత ఉంటుందిగా, 10 రూపాయలు కానివ్వండి, 20 రూపాయలు కానివ్వండి, ఎంతో ఫస్ట్ సంపాదించినటువంటి శాలరీ ఉంటుంది కదా, ఆ శాలరీతో ఏం చేశారు అది ఖచ్చితంగా గుర్తుంటుంది. మన లైఫ్లో మనం మొదటి శాలరీ పేరెంట్స్కి ఇవ్వటమా, మనం దేవుడికి వేయటమా, అలాగే మనకు నచ్చిన వస్తువులు కొనుక్కోవటమా, మన లైఫ్ ముందుకు సాగడానికి ఖర్చు పెట్టుకోవటమా, మనకు నచ్చిన ఫుడ్ తినడమా, ఏదో ఒకటి చేసే ఉంటాం, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. సో మీరు ఖచ్చితంగా, మీకు గుర్తుంటుంది కాబట్టి నేను అడుగుతున్నాను. సో మీరైతే నాకు కాల్ చేసి చెప్పండి, కాల్స్ వస్తున్నాయి. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను గోల్డ్ సిటీ క్యాన్ సిండి ధనరాజ్ మాట్లాడుతున్నాను.
0: ధనరాజ్ గారు చెప్పండి సార్.
1: 83 లా జాబ్ ఎక్కినప్పుడు ఫస్ట్ సాలరీ తీసుకొని మా ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఫ్రెండ్స్ ఉండే అనమాట.
0: ఎంత సార్ మీ మొదటి
1: ఫ్రెండ్స్ తీసుకొని? అవును మేడం,
0: మీ మొదటి జీతం ఎంత?
1: మొదటి జీతం తోటి అప్పుడు 500 జీతం అండి.
0: ఓ సూపర్.
1: అది తీసుకొని మా ఫ్రెండ్స్ అందరం పోయి శాంతి థియేటర్ ఖైదీ సినిమా చూసినాం. ఆ సినిమా చూపెట్టి రా ఫస్ట్ డ్యూటీ ఎక్కిన మాకంటే ముందు అని వాళ్ళు అట్లా చేస్తే ఫస్ట్ ఫస్ట్ సినిమా చూసేస్తున్నాం మేడం. అది నాది.
0: సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో ఇదన్నమాట సార్, ఫస్ట్ జీతంతో ఖైదీ మూవీ చూశారట. సో ఇంకా మన శ్రోతలందరూ ఏం చేశారో కనుక్కుందాం. హలో హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ చెప్పండి, రమేష్ గారా నరసింహారెడ్డి గారా? నేను కన్ఫ్యూజ్ అవుతుంటాను.
1: నరసింహారెడ్డి మేడం
0: చెప్పండి సార్.
1: ప్రేమావతి పేరు నుండి.
0: నేను మీ వాయిస్ రమేష్ సార్ వాయిస్ సేమ్ ఉంటుంది, మీ ఇద్దరిది కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అవుతా, ప్రతి ఒక్కరిని గుర్తుపడతా మీ ఇద్దరిలో ఎవరు అని కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటుంది.
1: మళ్ళీ కూడా కరెక్ట్, మీరు మంచి గెట్ చేసారు. మీరు మళ్ళీ కూడా
0: చెప్పండి సార్.
1: ఫస్ట్ శాలరీ మేడం 300 రూపీస్ మేడం. మా ఇంట్లో మా నాన్నమ్మ నాన్నమ్మకి ఇచ్చిన తెచ్చేది. నాకు దాంట్లోకి వెళ్ళి 50 రూపీస్ ఏమి ఇచ్చింది ఖర్చు కొండని అయితే కదా అని చెప్పేసి ఫస్ట్ ఆ 50 రూపాయలు తీసుకెళ్లి గుడికి వెళ్ళినా మేడం. గుడి దగ్గర ఒక 10 రూపాయలు గల్లలు వేసిన, ఒక 10 రూపాయలు అక్కడ దానం చేసిన మేడం. మిగతా 30 రూపాయలు ఉండే నా దగ్గర. అప్పుడు కృష్ణ గారి సినిమా వచ్చిందండి ఒకటి, గూడు పుట్టాను అని. ఆ సినిమాకి వెళ్ళిన మేడం.
0: ఓ సూపర్ సార్,
1: ఇది నా మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: సో ఇదన్నమాట నరసింహారెడ్డి గారి ఫస్ట్ జీతం 300 రూపీస్. 300 ఫస్ట్ జీతం వాళ్ళ నానమ్మ గారికి ఇస్తే, వాళ్ళ నానమ్మ గారు ఒక 50 రూపాయలు ఇస్తే, 50 రూపాయలు మొదటగా దేవుడికి సమర్పించి ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఒక 10 రూపాయలు దానం చేసి ఆ తర్వాత ఒక సినిమా చూడడం జరిగిందనమాట. సో ఇంకా మనకు శ్రోతలు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. సో కనుక్కుందాం ఎవరేం చేశారనేది. హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు, ప్రశాంత్ గారు, శ్రీనివాసరావు, మలక్పేటమ్మ.
0: వెరీ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి ఎలా ఉన్నారు?
2: బాగున్నామమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నాను సార్, చెప్పండి.
2: మీరు చెప్పినట్టు బాగుంది. మా ఫస్ట్ శాలరీ మాకు 350 రూపీస్ వచ్చాయి.
0: జిహెచ్ఎంసీలో
2: ఇన్వెస్టిగేటర్ కింద పనిచేశాను.

0: ఓకే.
1: సో దాంతో ఏమైందంటే మూడు నెలల జీతం ఒకటేసారి ఇచ్చారనమాట. ఫస్ట్ ఫస్ట్ లో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేటప్పటికి మా మదర్ కు ఒకసారి, మా ఫాదర్ కు షర్ట్ తీసి, తర్వాత ప్యాంట్ తీసి రెండు తీసుకొచ్చి ఇద్దరు చేతిలో పెట్టి మిగతా పైసలన్నీ వాళ్ళ చేతిలోనే పెట్టాను. వాళ్ళ చేతిలో పెట్టినాక అదే నాకెందుకు ఇస్తున్నారా, ఉంచుకోరా, నీదే నీకే పనికి వస్తాయి కదా అంటే లేదు నీకు.

0: వస్తాయి లేదు మీకు మీరే తప్పకుండా మీ కష్టాలు జీతం కాదు, నా కష్టాలు జీతమే నీకు ఇస్తున్నాను, ఎందుకంటే మీ దగ్గర ఉంచినైతే నేను ఎప్పుడు నాకు కావాల్సింది అడుక్కోవచ్చు అని చెప్పి తీసుకుంటానికి తీసుకోవటానికి ఈజీగా ఉంటుందని చెప్పి వాళ్ళకే చేతిలో పెట్టి కంపల్సరీగా వాళ్ళకే ఇచ్చాను. దాంతో స్వీట్ అది ఇది తీసుకొచ్చి ఇంట్లో తీసుకొని బాగా అందరం అన్న తమ్ముల మా సిస్టర్ అందరూ కూర్చొని బాగా పార్టీ చేసి చిన్న పార్టీ చిన్న టైప్ ఆఫ్ పార్టీ చేసుకొని బాగా స్వీట్ గీట్ అనేది చేశారు, ఎంజాయ్ చేసేవన్నమాట.
1: సూపర్ సూపర్ సార్,
0: ఫస్ట్ తాల్ది ఆ విధంగా గడిచింది అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ అమ్మా, వెరీ వెరీ థ్యాంక్ యూ.
1: సో అదనమాట శ్రీనివాసరావు గారి మొదటి శాలరీ 350 రూపాయలు అయితే, అది 3 నెలలు ఒకేసారి తీసుకొని అమ్మ నాన్నలకి బట్టలు ఇప్పించడం, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. సో మరింతమంది మనకు కాల్స్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. హలో,
2: నమస్కారం ప్రశాంతమ్మ.
1: నమస్కారం సార్, ఎలా ఉన్నారు?
2: మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నాను సార్.
2: వెరీ గుడ్. నేను ఎవరిని ఇంతకి
1: సార్? నేను చెప్తాను ఒక్క నిమిషం.
2: గుర్తు
1: రావట్లేదు ఈరోజు. ఒక్క నిమిషం సార్, నేను ఈరోజు ఏంటి నాకు గుర్తు రావట్లే.
2: అమ్మో, ప్రశాంతి అంటే ప్రాతమనే ప్రాస తయారవుతుంది. ప్రభాకర్ రావు.
1: ప్రభాకర్, ఓలేటి ప్రభాకర్ రావు గారు.
2: ఓలేటి ప్రభాకర్,
1: ఇంటి పేరు గుర్తు పెట్టుకున్నాను చూడండి. ఇంటి పేరు గుర్తు పెట్టుకున్నాను చూడండి.
2: అది కాల్గేట్ కాదు, అది ఓలేటి.
1: అవును, ఓలేటి ప్రభాకర్.
2: చెప్పండి
1: సార్. ఆన్ అయ్యండి, చెప్పండి.
2: అయితే గుర్తు, మీరు ఏమడిగారు?
1: మీ మొదటి సంపాదన ఎంత, ఆ సంపాదనతో ఏం చేశారు, ఏం కొన్నారని?
2: నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత 350 రూపాయలు అప్పుడు బేసిక్ పే ఉండేది అనమాట. ఫస్ట్ టైంలో నేను కర్నూలు నుంచి వెంకటేశ్వర సాంగ్ పంపించా, ఒక 20 రూపాయలు ఏమో మనీ ఆర్డర్ అని చెప్పని పంపించా. అప్పటి రోజుల్లో మనీ ఆర్డర్లు ఇవన్నీ పోస్ట్ ఆఫీసుల్లోనే జరిగేవి. 20 రూపాయలు పంపించేటప్పటికి ఆ మహానుభావుడు నాకు 8,000 బేసిక్ చేశాడు అనమాట.
1: ఓ సూపర్ సార్, అప్పట్లోనే 8,000 శాలరీ.
2: మళ్ళీ ఏది 20 రూపాయలు పంపించిన తర్వాత మరి ఆయన నాకు చేశాడు కదా అని చెప్పని ఆ 8,000 తర్వాత మళ్ళీ ఒక 50 రూపాయలు పంపించా. ఆ పంపించిన తర్వాత మళ్ళీ నాకు 50,000 చేశాడు నాకు బేసిక్.
1: ఓ సూపర్ సార్.
2: చూసే అంతటి అంటే ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. మరి
1: ఒక సందర్భంలో కూడా మీరు చెప్పారు సార్, అంటే నేను ఆ దేవుణ్ణి ఇంకా బాగా ఇష్టపడుతుంటాను, నేను ఇంకా మొదట ఆయననే, నేను ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాతనే ఇంకేదైనా, అంటే మీ లైఫ్లో ఏం కోరుకున్నారంటే చెప్పారనమాట.
2: అవును. అయితే దాని తర్వాత ఏమో ఇంకా ఉద్యోగం వచ్చేస్తే తర్వాత పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఏమో ఇద్దరు బిడ్డలు నాకు కూడా మీలాగే పుట్టారు
1: చెప్పారు.
2: శరణ్య గౌతమి అని చెప్పని వాళ్ళిద్దరు మంచిగా చదువు కూడా నేర్పించాడు, ఆ భగవంతుడు నేర్పించాడు. నేను కా మంచి ఉద్యోగాలు వచ్చాయి. అయ్యా భగవంతుడు స్వామి అని చెప్పని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకున్నా, పిల్ల పెళ్ళిళ్ళు కావాలి కదా అని చెప్పని. ఒక్క ఆగస్టు, ఇదే ఆగస్టు లో అంటే గడిచిపోయింది ఆగస్టు, ఆగస్టు లో పెళ్లి అయిపోయింది. అయిన తర్వాత డిసెంబర్ లో మళ్ళీ 2 అమ్మాయి కూడా పెళ్లి అయిపోయింది.
1: సూపర్.
2: ఆ భగవంతుడు అయ్యా నాకు మనవలు మనవరాలు మరి వాళ్ళు కూడా ఉండాలి కదా.
1: అవును
2: అని మళ్ళీ వెళ్ళాను, నేను వెళ్తూనే ఉంటాను నేను ఆయన దగ్గరికి. అయిన తర్వాత ఆయన బిడ్డల్ని మనవరాల్ని మనవల్ని ప్రసాదించాడు పాపం శుభ్రంగా. ఈ రోజు వాళ్ళు కూడా ఏ క్లాస్ గా చదువుతున్నారమ్మా. నా మొదటి జీతం అంటే మొదటి జీతంలో ఆయన పంపించడం వల్ల ఇన్ని ఫలితాలు కలిసాయి నాకు.
1: అదే అదే అర్థమైంది సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: పోలేని ప్రభాకర్ రావు.

0: సో అదనమాట, ఓలేటి ప్రభాకర్ రావు గారు మొదటి జీతం ఆ వెంకటేశ్వర స్వామికి పంపించినందుకు నాకు ఇన్ని ప్రయోజనాలు జరిగాయి, నాకు ఇంత మంచిగా జరిగింది అని చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను కూడా నా మొదటి జీతం ఆ దేవుడికే పంపించాను. ఆ తర్వాత నా ఖర్చులకు నేను యూజ్ చేసుకోవడం అట్లా జరిగిందనమాట. సో అదనమాట, మనకి శ్రోతలు కాల్ చేస్తున్నారు, ఇంకా కాల్స్ రిసీవ్ చేసుకో. హలో,
1: హలో హలో అమ్మా, ప్రశాంతి.
0: నమస్తే రమణయ్య గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. నాకైతే టాపిక్ అందరూ ఇంత చెప్తాను కానీ పేర్లు కనపడుతున్నాయి కానీ నాకు ఏం టాపిక్ అర్థం కాదా.
0: అవునా? మళ్ళీ మళ్ళీ చెప్తాను, సరే ఏం పర్లేదు. మీ మొదటి సంపాదన ఎంత, అది ఎవరి కోసం ఖర్చు పెట్టారు?
1: చెప్తానమ్మా. ఆన్లైన్ ఉండవు కదా.
0: ఆన్లైన్.
1: అవునమ్మా, ప్రశాంతి దీర్ఘాయుష్మాన్ భవ. తర్వాత నేను మొదటి సంపాదన అంటే నేను పొలం వ్యవసాయం చేసేవాడిని. అప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు బత్తాయి చెట్లు వేసినాను. బత్తాయి చెట్లు పెడితే మొదటి పంట వచ్చింది. మొదటి పంట వస్తే ఏం చేశానంటే, నేను దగ్గర దగ్గర మా కనకాపరమేశ్వరి టెంపుల్ ఉంది, కనకాపరమేశ్వరి టెంపుల్ కు ఇచ్చాను అనమాట కొంత. అప్పుడంటే అప్పుడు రేట్లు కూడా తక్కువ లేదు. బత్తాయిలు కూడా ఒక కాయ ఒక నూరు కాయలు వచ్చి 10-12 రూపాయలు ఉన్నాయండి. అట్లాటప్పుడు వచ్చిన కాయ వచ్చిన డబ్బులు సగం దేవాలయానికి సగం మా తల్లి గారికి ఇచ్చానమ్మా. అప్పటికి నా మ్యారేజ్ కూడా కాలే. ఫస్ట్ వస్తానే ఆ సంపాదన వస్తానే కనకాపురం దేవస్థానానికి కొంత ఇచ్చినాను, కొంత తీసుకొచ్చి మా తల్లి గారికి ఇచ్చాను. అరే ఎందుకు రా, నాకంటే లేదు మా నీకు తీసుకోపోయింది ఫస్ట్ మొదటి సంపాదన, ఇది నాదేం పెద్ద సంపాదన కాదు అమ్మా. అట్లా అంటే ఏంటి, ఎంతైతే ముందర తృప్తిగా ఎంత ఇచ్చినా సరే జప్తంబగు లేశమైన ప్రాప్తంబగు లేశమైన 10,000 అన్నట్టున్నాని తృప్తి చెందని మాదిరి సప్తద్వీపములైన చక్కంబడుగా అని చెప్పి ఆమె తల్లి మహాతల్లికి ఇచ్చాను. ఆమె సంతోషంగా తీసుకుంది, ఒక చీర తీసుకురాలని చెప్పింది. ఆ చీర తీసుకొచ్చాను ఆమెకు, తీసుకుందమ్మా. ఆయమ ఎప్పుడు దగ్గర దగ్గర 67-68లో దగ్గర చాలా రోజులు అయింది కదా, చాలా ఏండ్లు.
0: అవును,
1: నాకు 82 ఇప్పుడు. అంతనమాట, అప్పుడు మధ్యాహ్నం మురళి గారి అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాము. సరేమ్మా, వేరే కాల్ తీసుకోమ్మా.
0: సో అదనమాట, రమణయ్య గారు మొదటగా వచ్చినటువంటి జీతంతో కొంత వాళ్ళ అమ్మగారికి ఇవ్వడం, కొంత కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఇవ్వడం జరిగిందనమాట. సో చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది, ఫస్ట్ శాలరీ మా పేరెంట్స్కి ఇవ్వాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనల్ని కష్టపడి చదివిస్తున్నారు కదా, మా అమ్మ నాన్నకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని కొందరు ఉద్దేశం. కొందరు ఏంటంటే దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇస్తే అంత మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో కొందరు దేవుడికి ఇస్తుంటారు. ఇంకొందరు కొంచెం అనాథాశ్రమానికి ఇవ్వడమా, ఇంకెవరికైనా హెల్ప్ చేయడమా, ఏదో ఒక సెంటిమెంట్తో అయితే చేస్తుంటారు అనమాట. అందుకే నేను ఇవాళ ప్రత్యేకంగా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఒక సాంగ్ విందాం, ఆ తర్వాత మళ్ళీ కాల్స్ని కాల్స్ తీసుకుందాం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోనింగ్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్ కార్యక్రమంలో. సో మనకి శ్రోతలు అయితే కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరి కాల్ రిసీవ్ చేసుకుందాం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో అంటే మీరు సంపాదించినటువంటి సంపాదన ఎంత, ఆ సంపాదనతో ఏం చేశారు అనే క్వశ్చన్ నేను అడిగాను. హలో,
5: శుభ సాయంత్రం మేడం గారు, ఎలా ఉన్నారు?
4: శుభ సాయంత్రం సార్, నేను చాలా బాగున్నాను రమేష్ గారు.
5: నేను చాలా చాలా చాలా బాగున్నాను.
4: చెప్పండి సార్.
5: ధన్యవాదాలు అమ్మా. పేరు అమ్మ, గుడ్ మార్నింగ్. ఇది 1972 అమ్మా. అప్పుడు ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాకు ఎంత వచ్చిందంటే ఓన్లీ 600 రూపీస్. అప్పుడు బంగారం కూడా 600 రూపీస్, 10 గ్రామ్స్ అన్నమాట.
4: ఓ సూపర్.
5: అయితే మా నాన్నకి మా అమ్మకి ఇద్దరికి రింగ్స్ తీసుకున్నాను అన్నమాట. ఇంకా అందులో 152 రూపాయలు మిగిలాయి అన్నమాట, 150 రూపాయలు మిగిలాయి. దాంతో మా అమ్మకు సారీ తీసుకున్నాను అన్నమాట. అది ఇప్పటికి జ్ఞాపకం ఉంటున్నాం. 1972 దాదాపు 54 సంవత్సరాలు అయిపోయింది. ధన్యవాదాలు అమ్మా, అవి చాలా బాగుంది. పేరు అనేది చెప్పాను. మురళి వారి మా బ్రదర్ మురళి, వాళ్ళ మన్ మంది బర్త్డే ఉందమ్మా. విష్ యూ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే మురళి.

0: అనుకోండి. పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట రమేష్ గారి మొదటి సంపాదన 600 రూపాయలు. ఆ 600 రూపాయలతో వాళ్ళ పేరెంట్స్కి రింగ్స్ తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి చీర కొనడం ఇలా జరిగిందనమాట. సో నేను చెప్పాను కదండి, ఫస్ట్ శాలరీ ఏం చేసామనేది ఖచ్చితంగా గుర్తుంటుంది, అందుకోసమే నేను అడుగుతున్నాను. సో మరొక కాలర్ అయితే మనకి లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను సుబ్బారాయుడు మాట్లాడుతున్నాను.
1: సుబ్బారాయుడు గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: గచ్చిబౌలి నుంచి మేడం.
1: గచ్చిబౌలి. సార్ చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్ విన్నారా?
2: విన్నాను మేడం, విన్నాను.
1: చెప్పండి.
2: మేడం ఫస్ట్ సంపాదన నాకు 10th క్లాస్ అయిపోయినాక నేను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఒక 1000 రూపాయలు ఇచ్చి షాప్ పెట్టుకోమని మెకానిక్ నేర్చుకున్నాను. నేను మెకానిక్ నేర్చుకొని ఫస్ట్ టైం షాప్ ఓపెన్ చేసుకొని ఆ రోజంతా కష్టపడితే 30 రూపాయలు వచ్చినాయి మేడం నాకు. ఆ 30 రూపాయలు తీసుకొని నేను ఇంటికి పోదామనుకుంటే ఒకటి ఆటో వచ్చింది రిపేర్కి, దాన్ని చేస్తున్నాను. చేసినాను, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆటో ఓనర్ కోసం ఎదురు చూస్తుండగా ఒక గర్భిణీ స్త్రీ మేడం ఇద్దరు వచ్చినారు. వచ్చి వాళ్ళు బాధపడుతుంటే ఆ ఆటో తీసుకొని నేను వాళ్ళని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి వదిలేసి వాళ్ళకి 30 రూపాయలు అక్కడ ఇచ్చేసినాను మేడం. నేను పెట్టుకోలేగారు మొదటి సంపాదన
1: సూపర్.
2: అలాగే మరుసటి రోజు నుంచి బాగా సంపాదించడం మొదలు పెట్టుకున్నాను మేడం. తర్వాత 1991లో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది.
1: ఓ సూపర్ సార్. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా సార్ జాబ్?
2: లేదు మేడం, చేస్తున్నాను మేడం, చేస్తున్నాను. ఇప్పుడు కన్ఫ్యూషన్ ఉంది మేడం, నా 4 ఇయర్స్ సర్వీస్ మేడం.
1: ఓకే, టీచరా సార్?
2: లేదు మేడం, ఎందుకో ఆఫీస్ లో ఆఫీస్ అపార్ట్మెంట్ అటెండర్ పోస్ట్ మేడం.
1: ఓకే సూపర్ సార్.
2: క్లాసే కాబట్టి అంత నాకు ఇష్టం, నా చదువు తగినట్టు అవుతుంది.
1: అదే సూపర్ సార్, సూపర్. అదే గొప్ప.
2: అవును మేడం, 50 గవర్నమెంట్ జాబ్ వస్తుంది గొప్పే మేడం.
1: చాలా గొప్ప. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: నమస్తే మేడం.
1: సో అదనమాట సుబ్బారాయుడు గారి సంపాదన. ఫస్ట్ అంటే తను చదువుకున్నది 10th క్లాస్ అయినప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు అటెండర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, కానీ అప్పట్లో తను సంపాదించిన 30 రూపాయలతో ఆ 30 రూపాయలు గుర్తుంది. ఆ తర్వాత తను చేసినటువంటి మంచి కార్యం కూడా గుర్తుంది. ఒక గర్భిణీ స్త్రీ ఎవరైతే ఇబ్బంది పడుకుంటూ తన దగ్గరకు వచ్చారో ఆ గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి ఆసుపత్రిలో వదిలేశారట. సో నిజంగా ఇది ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ సార్కి గుర్తుంటుంది, ఆ హెల్ప్ చేసినటువంటి ఆ మేడం కూడా ఎప్పటికీ అలాగే గుర్తుంచుకుంటుంది అనమాట. ఎందుకంటే ఆ టైంలో హెల్ప్ చేయటం అనేది అది వేరే విషయం కదండి, అది చాలా తక్కువ మంది చేస్తుంటారు ఇలాంటి పర్సన్స్. సో ఇలాంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. సో ఇదన్నమాట, మీరు మీ మొదటి సంపాదనతో ఏం చేశారు అనే విషయాన్ని మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
3: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
4: నో, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్.
3: అవునా? ఎంత?
4: ఎంత అంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
3: ఓ ఇంకా?

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.
2: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. నేను మీ ఆచి ప్రశాంతి. మనమున్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో మనకైతే లిజనర్స్ కాల్స్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. హలో హలో హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అలవాల్ సార్, సతీష్ కుమార్ అండి.
0: సతీష్ కుమార్ గారు, సార్ చెప్పండి, క్వశ్చన్ విన్నారా?
1: అయిందండి.
0: చెప్పండి
1: మేడం, నాది 1984లో డిగ్రీ అయిపోయింది. 1984నే జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ తీసుకుంటే అసలు డబ్బులు అప్పుడు 425 రూపాయలు శాలరీ 1984లో. కానీ మనం లైఫ్ లో ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు జాబ్ లేక ఫాదర్ మదర్ మీద డిపెండ్ అయ్యి మన సెల్ఫ్ జాబ్ లో మంచి శాలరీ తీసుకున్నది లైఫ్ లో మర్చిపోయిన రోజు మేడం అది. ఎందుకంటే మన లైఫ్ సెటిల్ అయింది కాబట్టి.
0: అవును.
1: అయితే ఆ డబ్బులు తీసుకొని మా మదర్ చేతిలో పెట్టినా మేడం.
0: సూపర్.
1: మదర్ కు మదర్ చేతిలో పెట్టిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి.
0: ఎంత అన్నారు సార్ మీ మొదటి సంపద?
1: అదే మేడం, 425.
0: 425, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: అప్పుడు జాబ్ అప్పుడు ఆ 425 రూపీస్ తీసుకున్న జాబ్ తప్ప మళ్ళీ నేను ఏ జాబ్ ప్రయత్నం చేయలేదు, ఏ జాబ్ కు నేను ట్రై చేయలేదు, కన్వర్ట్ కాలేదు.
0: అంటే ఇప్పుడు మంచి సంపాదనతోనే ఉన్నారా సార్?
1: స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను రిటైర్మెంట్ 1 లక్ష రిటైర్ అయ్యాను.
0: ఓ సూపర్ సూపర్ సార్.
1: 425 రూపాయలు అప్పుడు ఉన్న శాలరీ 1 లక్ష రిటైర్ అయ్యాను. మనకి రాను రాను రాను రాను మార్కెట్ రేట్ కానీ ఇవి కానీ ఇంక్రీజ్ ప్రమోషన్స్ అవన్నీ కలిపి ఒకటే గవర్నమెంట్ జాబ్ ఒకటే రిటైర్మెంట్.
0: సూపర్, థ్యాంక్ యూ.
1: అది మా మదర్ చేతిలో పెట్టింది, అది లైఫ్ లాంగ్
0: గుర్తుండిపోతుంది మనకు.
1: అంతే మేడం, దేవుడి దగ్గర పెట్టి మొక్కిన తర్వాత అదే జాబ్, మళ్ళీ వేరే జాబ్ పోవలేదు మేడం. థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అదనమాట సతీష్ సార్ గారి సంపాదన 450 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 1 లక్ష రూపాయలు తీసుకునే వరకు, అంటే రిటైర్మెంట్ అయిపోయారట, అంతవరకు సాగిందనమాట. అదే అదే ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూ రిటైర్ అయ్యారు, వాళ్ళ అమ్మగారి దగ్గర పెట్టారనమాట. సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి లైఫ్లో ఫస్ట్ శాలరీ ఏం చేసామో ఖచ్చితంగా గుర్తుంటుందన్నమాట. సో అది మెమరబుల్, అంతే, అది ఇంకా మర్చిపోలేము. మనకి లిజనర్స్ కాల్స్ చేస్తున్నారు. హలో
2: హలో
0: హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం, నా పేరు నాగయ్యనాయుడు.
0: నాగయ్యనాయుడు గారు ఎక్కడ నుంచి?
2: విజయనగర్ కాలనీ.
0: విజయనగర్ నుంచి చెప్పండి సార్.
2: చెప్పండి,
0: మీ మొదటి సంపాదన ఎంత? ఆ సంపాదనతో మీరు ఏం చేశారు?
2: నా మొదటి సంపాదన మేడం, నేను 1998లో నేను సిటీ సివిల్ కోర్టులో చేరాను మేడం. జాబ్ వచ్చింది ఫస్ట్ రాగానే నేను టెంపుల్కి వెళ్ళి మా విజయనగర కాలనీ వినాయకుడి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నా శాలరీ 1 మంత్ అయిన తర్వాత ఒక 9,000 వచ్చిన తర్వాత మేడం ఫస్ట్ నాకు ఇచ్చిన శాలరీ మొత్తం తీసుకుని టెంపుల్కి వెళ్ళి దేవుని టెంకాయ కొట్టి అది పెట్టుకుని రాగానే మా మదర్కి ఇచ్చాను మేడం. మదర్కి ఆ సిస్టర్కి ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కోమని ఇచ్చాను. మా మదరే నా అందులో ఇచ్చాను డబ్బు అడుగుతున్నారు బాబు అని. అది ఎప్పుడు మర్చిపోలేను మేడం. మా ఇంకా అలా ప్రతి సంవత్సరం నేను నా శాలరీ ప్రతి నెల మా మదర్ కి మా సిస్టర్కి ఇస్తుంటాను మేడం. అంటే మా మదర్ కి మా ఫాదర్ పెన్షన్ వస్తుంది, వచ్చినా కూడా నేను నా సిస్టర్ కి ఇస్తుంటాను మరి అని కొనుక్కో, మళ్ళీ నాకే ఇచ్చేస్తుంది మరి అని కొనుక్కో. అది నా హ్యాపీ మేడం.
0: సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.
2: అంటే మా లైఫ్ లో రాఖీ పండుగ అంటే ఆ ఒక్క పూటే కాదు మేడం, ఎప్పుడున్న మా సిస్టర్ గానీ మదర్ ఎప్పుడు మనం చూసుకుంటా ఉండాలి మేడం. అది మదర్ డే సిస్టర్ డే అని పెడతారు గానీ అది మంచిదే గానీ ఇప్పుడు మన లైఫ్ లో ఉన్నప్పుడు
0: వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి.
2: అవును మేడం,
0: అవును సార్.
2: థ్యాంక్ యూ సార్, ప్రోగ్రామ్ బాగుంది మేడం.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సో అదనమాట సతీష్ గారు మాట్లాడినటువంటి మాటలు అలా ఉన్నాయి. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను కీర్తి రాజ్కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి మేడం.
0: ఓకే, నిజామాబాద్ నుంచి చెప్పండి సార్.
3: నా మొదటి జీతం అమ్మ 250 రూపాయలు. అది మా అమ్మ నాన్నకిచ్చి కాళ్ళు ముక్కిన తర్వాత ఆ డబ్బుని దేవుడి దగ్గర పెట్టింది మమ్మీ అమ్మ. తర్వాత నాన్న కొన్ని డబ్బులు వేసి ఒక నెల్కో రేడియో

0: నిచ్చిండమ్మా, నాలుగు నాలుగు సెల్లది. అప్పుడే నేను రేడియో వినటం స్టార్ట్ చేసిన.
1: ఓ సూపర్.
0: అప్పటి నుంచి అప్పుడు జనరంజని కార్యక్రమాలు అవి రాకపోయేది, హైదరాబాద్ ఒకటే ఏ మీటర్ మీదనే వచ్చేది.
1: అంటే ఇప్పుడు మొత్తం జనరేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదా సార్, అన్ని అప్డేట్ ఉంటుంటాయి. హలో హలో. సో అదనమాట కాల్ కట్ అయిపోయింది, నెక్స్ట్ కాల్ తీసుకో. హలో. సో ఏం పర్లేదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323000, 0402323481, మరొక నెంబర్ 0402970417 కాల్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ మొదటి సంపాదన ఇంత, ఆ సంపాదనతో ఏం చేశారు? అంటే ఖచ్చితంగా మనం మన లైఫ్లో ఫస్ట్ శాలరీ ఏం చేసామనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. సో గుర్తుండే అంశాన్నే నేను అడుగుతున్నాను, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి, మీరు నాతో షేర్ చేసుకోండి. హలో హలో.
2: హలో మేడం, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: ఇది ఎఫ్ఎం లైవ్ కదా మేడం?
1: అవునండి, లైవ్.
2: నా పేరు శ్రీనిధిరావు అండి, ఫైనాన్షియల్ లిటరసీ ట్రైనర్ ని.
1: ఓకే, చెప్పండి.
2: చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని కాల్ చేశాను.
1: చెప్పండి సార్.
2: సో ఇది లైవ్
1: లైవ్ అండి. అవునండి.
2: థ్యాంక్స్. సో నా పర్సనల్ వచ్చేసి ఫస్ట్ సాలరీ ఐ డెడికేటెడ్ టు మై పేరెంట్స్, దట్ ఈస్ వన్. యాజ్ ఐ సెడ్ మేడం, ఐ యామ్ ఫైనాన్షియల్ లిటరసీ ట్రైనర్. ఓకే, సో నేను జనరల్ గా ఫైనాన్షియల్ గోల్ ప్లానింగ్ అవి చేస్తూ ఉంటాను. నేను రీసెంట్ గా ఐఐటి హైదరాబాద్ లో ఒక సెషన్ ఇచ్చాను ఫైనాన్షియల్ గోల్ కట్ చేస్తే. రీసెంట్ గా ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు, స్టూడెంట్స్, వెరీ యంగ్ స్టూడెంట్స్, ఫస్ట్ సాలరీస్. సో దే కాల్డ్ మీ సార్, ఐ వాంట్ టు ప్లాన్ ఫర్ మై రిటైర్మెంట్ విత్ మై ఫస్ట్ సాలరీ. సో యాజ్ జనరేషన్ ఇస్ చేంజింగ్, దట్ థాట్ ప్రాసెస్ ఆల్సో చేంజింగ్. ఆ కాల్ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఓకే, పీపుల్ ఆర్ నౌ వెరీ సీరియస్ అబౌట్ దర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్. అండ్ జస్ట్ వాంట్ టు షేర్ దట్.
1: సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఉందన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ తీసుకుంటున్నాను. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ రీసౌండ్ వస్తుంది, కొంచెం చూసుకొని మాట్లాడండి. చెప్పండి చెప్పండి.
3: అప్పుడు ఐ హావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ లెక్చరర్. సో లెక్చరర్ కు 430 to 800 కే. అది రిసీవ్ అయినాక ఫస్ట్ తీసుకున్న తర్వాత మా మదర్ వాళ్ళకు ఇచ్చాను.
1: సూపర్ సార్.
3: ఇస్తే తీసుకొని చూడగలిగి మాకెందుకు బాబు నువ్వు ఉపయోగించుకోవాలి చేసి.
1: అంతే కదండి, ఏ పేరెంట్స్ అయినా మన కోసమే మళ్ళీ చేస్తుంటారు.
3: అందుకే మీరు
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇదే లాస్ట్ కాల్ అనుకున్నాను, కానీ కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు. కాల్స్ తీసుకోకపోతే నేను ఫీల్ అవుతాను కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. హలో
4: హలో, నమస్కారం.
1: నమస్కారం అండి,
4: నేను ఐలయ్య మాట్లాడుతున్నాను.
1: హలో హలో సో ఇదన్నమాట మన హలో రెయిన్బోలో మన కలర్స్, అంటే ఒక్కొక్కరు ఒక్కో ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. చాలా అద్భుతం, చాలా బాగా చెప్పారు. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని మెమొరీస్, కొన్ని అద్భుతాలనే ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ సాలరీ కూడా చాలా అద్భుతమని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు. అది 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ, ఆ వచ్చిన శాలరీతో ఏం చేశారనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని నాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మన హలో రెయిన్బో కంప్లీట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ తెలంగాణకి వెళ్ళే ముందు మనమైతే ఒక సాంగ్ ప్లే చేసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బిష్కేక్లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యకులు డాక్టర్ మసూద్ పెజెష్కియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. తరువాత ప్రధానమంత్రి ఈరోజు కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సదిర్ జపరవ్తో కూడా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభించారు. 52 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా రూపొందించారు. దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజరహిత విద్యుత్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈ సమ్మిట్ 2026 రోడ్ షోలో మాట్లాడుతూ ఆయన, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. రాష్టంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సేవలు విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి, గాంధీ పేట్ల బుర్జు ఐవీఎఫ్ సెంటర్లలో ఇప్పటి వరకు 39,802 మందికి సేవలందించినట్టు తెలుసుకున్నారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్లో 2వ అఖిల భారత పోస్టల్ పార్మా బ్యాడ్మింటన్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్విఆర్ మూర్తి తెలిపారు. శాసనమండలి కమిటీల ప్రారంభ సమావేశం ఈరోజు శాసన పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజాధనం సద్వినియోగం, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై కమిటీలు దృష్టి సారించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలను వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. 2020

2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణను సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు టీఓఎస్ఎస్ డైరెక్టర్ కె లింగయ్య తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణ. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఏషనాగుల కట్ట మీద అనే సాంగ్, అసలు దాని అర్థం ఏంది, దాని మీనింగ్ ఏంది, ఆ సాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తెలంగాణ ఉన్నటువంటి ఆ మట్టిలో మాణిక్యం, ఆ జానపదం, ఆ మట్టి వాసన, అదంతా ఈ సాంగ్ వైబ్కి ఎలా వచ్చింది అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తర్వాత మనం మాట్లాడుకుందాం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణలో. సో

రీసెంట్గా వైరల్ అవుతున్నటువంటి ఏషనాగుల కట్ట మీద అనే సాంగ్, ఈ పాటలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ జానపద మట్టి వాసన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మనం మాట్లాడే భాషే పాటగా మారితే ఎట్లుంటుంది? ఇప్పుడు వైరల్ అవుతున్న ఏషనాగుల కట్ట మీద అనే పాట దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ పాటలో కేవలం ఒక బీట్ మాత్రమే లేదు, మన తెలంగాణ పల్లె జీవితం ఉంది, మన యాస ఉంది, మన జానపదం ఉంది. ఒకప్పుడు పల్లెల్లో వినిపించే ఫోక్ పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ట్రెండింగ్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ జానపదానికి మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మన తెలంగాణకు ఉన్నటువంటి ఆ వైబ్ ఆలోచిస్తుంటే చాలా ప్రౌడ్ఫుల్గా ఉంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన భాషని, మన యాసను మనం ఒక ప్రత్యేకమైనటువంటి కథానికగా మనం గుర్తించబడి దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వైబ్ ఉందేస్తే ఎవరికైనా గట్లనే ఉంటుంది అన్నమాట. సో మన తెలంగాణ పాటలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి మట్టి వాసన గురించి మనం యాస, మన జానపదం, ఒకప్పటి ఈ పల్లెల్లో మాత్రమే కనిపించినటువంటి ఫోక్ పాటలు ఇప్పుడు సోషల్ మీడియా నుంచి సినిమా వరకు, అక్కడి నుంచి ప్రపంచ వేదికల వరకు వెళ్తున్నాయి. ఇది మన తెలంగాణ జానపద కళల అసలు శక్తి. అయితే ఒరిజినల్ ఫోక్ పాటకు ఉన్నటువంటి ప్రత్యేకతను కాపాడుతూనే కొత్త తరానికి నచ్చేలా మార్చడం కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తానికి ఏషనాగుల కట్ట మీద పాట వైరల్ కావడం అంటే ఒక పాట హిట్ కావడం మాత్రమే కాదు, తెలంగాణ యాస, తెలంగాణ సంస్కృతి మళ్ళీ ఒకసారి అందరి దృష్టిని ఆకర్షించడం అన్నమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో 101.9 MHz. నేను మీ ఆర్జే ప్రశాంతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. సో ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే పాట వినిపిస్తుంది, అదే ఏషన గులకట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల అంటూ సాగుతున్న ఈ పాట ఇప్పుడు యువతను, సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాట కేవలం ఒక సినిమా పాట మాత్రమే కాదు, దీని వెనుక మన తెలంగాణ జానపద సంస్కృతి, మన పల్లె పలుకుబడి, మన మట్టి వాసన ఉన్నాయి. ఈ పాటకు సంబంధించినటువంటి హుక్ లైన్స్ కూడా తెలంగాణలో ఉండేటువంటి ప్రజల్లో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. జానపద భావానికి చెందినటువంటి ఈ పాట ఇప్పుడు ఫోక్ హుక్ ఆధారంగా తీసుకొని కొత్త పదాలు, కొత్త సంగీతం, మాస్ బీట్లతో ది ప్యారడైజ్ సినిమా కోసం కొత్త రూపంలోకి తీసుకొచ్చారు. ఈ కొత్త వేరియేషన్కి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జానపద గాత్రం, ఆధునిక సంగీతం కలిసిపోయి ఈ పాటకు ప్రత్యేకమైనటువంటి ఊపును తెచ్చాయి. మరి అసలు ఈ ఏషనకుల కట్ట మీద ఏసిన ఉయ్యాల అనే మాటల్లో ఉన్న భావం ఏంటి? మరి అసలు ఈ తెలంగాణ పల్లెల్లో కట్టలు, చెరువులు, పచ్చని పొలాలు, చెట్ల కింద ఉండే ఉయ్యాలలు, సాయంత్రం వేళ ముచ్చట్లు, ఇవన్నీ ఒక జీవన విధానం. ఉయ్యాల అంటే కేవలం ఊగే

వస్తువు కాదు, చిన్ననాటి జ్ఞాపకం. పల్లె ఆనందం ప్రేమలోని చిలిపితనం, స్వేచ్ఛకు ప్రతీక. అందుకే ఈ పాట వినగానే చాలామందికి తెలియకుండానే కాలు కదులుతుంది. ఎందుకంటే ఇందులో సంగీతం కంటే ముందు మనకు కనెక్ట్ అయ్యేది మన నేటివిటీ అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఇంకా తెలంగాణ పాదాల మాధుర్యం, ఆ పుస్తకాల భాష, పల్లె మనుషులు ఎలా మాట్లాడుకున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. సో ఈ పాటలో మనం మాట్లాడుకునేటువంటి తెలంగాణ పాదాల మాధుర్యం అనేది వినిపిస్తుంది కదా. పుస్తకాల భాష కాకుండా పల్లెల్లో మనుషులు ఎలా మాట్లాడుకుంటారో ఆ సహజమైన పలుకుబడి అనేది ఈ పాటలో ఉందన్నమాట. తెలంగాణ యాసలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయత ఉంటుంది. కొన్నిసార్లు ఒకే మాటలో ప్రేమ ఉంటుంది, ఇంకొక మాటలో చిలిపితనం ఉంటుంది, మరొక మాటలో కోపం అనేది ఉంటుంది. అదే తెలంగాణ భాషకి ప్రత్యేకత అన్నమాట. ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో పూర్తిగా అంటే అంత ఇంపార్టెంట్గా చూపించేవారు కాదు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ యాసతో మాట్లాడే పాత్రలు, తెలంగాణ పదాలతో రాసినటువంటి పాటలు, మన జానపద బాణీలు ఇప్పుడు ప్రధాన ప్రవాహంలోకి వచ్చాయన్నమాట. ఇది నిజమే కదండి. అంటే ఒకప్పుడు తెలంగాణకి ఉన్నటువంటి ప్రత్యేకతను చూపించేవారు కాదనమాట. ఇప్పుడు రీసెంట్గా అన్ని సినిమాలు ఒకదానితో ఒకటి హిట్ అవుతున్న కొద్దీ తెలంగాణ భాషకు ఉన్నటువంటి ఆ గుర్తింపు పెరిగింది. ఆ భాషను కూడా ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా చూపించడానికి ఆ వైబుని తీసుకొస్తున్నారు. అంటే జనాలు కూడా తెలంగాణ యాసను వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందుకే ఈ భాషను మనం ప్రత్యేకంగా సినిమాల్లో వాడుతున్నారనమాట. అయితే నిజంగా మన తెలంగాణ సంస్కృతికి వచ్చినటువంటి గొప్ప గుర్తింపు ఈ యేషనాగుల కట్ట మీద అనే పాట. ఫోక్ పాటలు అంటే కేవలం పాత పాటలు మాత్రమే కాకుండా మన పల్లెల్లో పుట్టినటువంటి పాటలు, పుస్తకాల్లో రాసి అస్సలు ఉట్టలే, ప్రజల జీవితాల నుంచి ఇవి పుట్టాయన్నమాట. పొలంలో పనిచేసుకుంటూ, బతుకమ్మ ఆడుతూ, పండుగలు జరుపుకుంటూ, పెళ్ళిళ్ళలో సందడి చేస్తూ, కష్టసుఖాలను పంచుకుంటూ ప్రజల నోట్లో నుంచి వచ్చినవే జానపద పాటలు. అందుకే ఫోక్ పాటల్లో జీవితానికి దగ్గరైన భావాలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో కృత్రిమతత్వం చాలా తక్కువగా ఉంటుంది, సహజతత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే న్యాచురల్గా ఉంటుందన్నమాట సాంగ్. ఇప్పుడు ఏషనాగుల కట్ట మీద లాంటి పాటలు వైరల్ అవుతున్నాయంటే అది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాకుండా మన మూలాలకు ఇంకా ఎంత బలాన్ని ఇస్తుందో అన్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఏషనాగుల కట్ట మీద అనే పాట అన్నమాట. ఇది పాత జానపదం కొత్త తరం అన్నమాట. సో ఇంకా ఈ సాంగ్ మూలాలు ఎలా వచ్చాయి, ఈ ప్రజెంటేషన్, ఈ తెలంగాణ జానపదానికి ఎలాంటి అద్భుతమైన స్పందన వచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 MHz. నేను మీ ఆచి ప్రశాంతి. అయితే మన ఏషనాకుల కట్ట మీద ఉన్నటువంటి ఆ పాటకి ఆ సంస్కృతి వచ్చినటువంటి గుర్తింపు ఎలా వచ్చిందంటే ప్రజల నోట్లో నుంచి వచ్చినటువంటి జానపద పాటలు అన్నమాట. అందుకే ఫోక్ పాటలో జీవితానికి దగ్గరైనటువంటి భావాలు ఉంటాయి. ఈ రోజులో ఉన్నటువంటి జెన్సీ యువకి అంటే జెన్సీ యూత్కి ఫోక్ పాటలు పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే వాళ్ళకు నచ్చే విధంగా ప్రజెంట్ చేస్తే తెలంగాణ జానపదానికి కూడా అద్భుతమైన స్పందన అనేది వస్తుంది. ఇదే ఈ పాట విషయంలో జరిగింది. ఒకవైపు తెలంగాణ ఫోక్ టచ్, మరొక వైపు మాస్ బీట్, ఇంకోవైపు ఆధునిక సంగీతం. ఈ మూడు కలవడంతో పాటు కొత్త తరానికి కూడా బాగా కనెక్ట్ అయింది. అంటే మన సంస్కృతిని కాపాడుకోవాలంటే దాన్ని పాతకాలంలో ఉంచాల్సిన అవసరమే లేదు. దాన్ని ఆత్మను కాపాడుకుంటూ కొత్త తరానికి తగ్గట్లుగా అందిస్తే అది

తరతరాలకు చేరుతుంది. తెలంగాణ గుర్తింపుకు సంగీతం కూడా ఒక ఆయుధం. తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ఒక భాష ఉంది, ఒక యాస ఉంది, ఒక జీవన విధానం ఉంది. పండుగలున్నాయి, పాటలున్నాయి, సాంప్రదాయాలున్నాయి. మన బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, ఒగ్గు కథలు, జానపద గీతాలు, ఇవన్నీ మన తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు సినిమా అనే పెద్ద వేదికపై తెలంగాణ ఫోక్కి స్థానం దొరకటం చాలా మంచి విషయం, గొప్ప విషయం. అలాగే ఏషనాకుల కట్ట మీద ఆ పాట విడుదలైన తర్వాత కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు రావటం కూడా తెలంగాణ జానపద శైలికి ఉన్నటువంటి ఆదరణ ఎక్కువగా చూపిస్తుంది. ఈ పాటపై ఉన్నటువంటి ప్రశంసతో పాటు అసలు ఫోక్ రూపాన్ని కాపాడాలనే చర్చలు కూడా చాలానే జరుగుతున్నాయి. ఇది మన జానపద సంగీతంపై ప్రజలకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈ ఫోక్ పాటను ఆధునికంగా మార్చడం మంచిదే, కానీ కొత్త బీట్లు పెట్టడం చాలా మంచిది. కొత్త తరానికి దగ్గర చేయడం కూడా చాలా అవసరం. ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త బీట్లుగా కొత్తగా ఆధునికంగా ఈ సాంగ్ను మార్చారన్నమాట. కానీ ఈ మన ఆ పాటలో ఉన్నటువంటి ఆ మట్టి వాసన పోకుండా మన తెలంగాణ జానపదం గొప్పది కావడానికి రీజన్ ఏంటంటే దానిలో ఉన్నటువంటి సహజతత్వం, పల్లె భాషలో ఉన్న అమాయకత్వం, మనుషుల మధ్య ఉండే ఆత్మీయత, ప్రకృతితో ఉన్న అనుబంధం, ఇవన్నీ ఈ పాటల్లో మనకు కనిపిస్తాయన్నమాట. సో అందుకే ఈ పాట ఇంత వైరల్ అవుతుంది, ఇంత ట్రెండింగ్గా ముందుకు సాగుతుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 101.9 MHz.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచి ప్రశాంతి. అయితే ఇప్పుడు మనం ఏషనకుల కట్ట మీద అనే పాట గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ పాటకి ఒక కొత్త రూపం రావాలి. మన మూలాలకి ఒక గౌరవం అనేది ఉండాలన్నమాట. సో ఏషనకుల కట్ట మీద పాట వైరల్ అవ్వడం ఒక పాట హిట్ అవ్వడం మాత్రమే కాకుండా తెలంగాణ యాసకు వచ్చినటువంటి గుర్తింపు, తెలంగాణ జానపదానికి వచ్చినటువంటి గౌరవం, పల్లె సంస్కృతికి వచ్చినటువంటి కొత్త వేదిక. మన జానపద యాస భాష మనలో, మన తెలంగాణలో ఉన్నటువంటి బోనాలకు ఉన్నటువంటి ప్రత్యేకత, బతుకమ్మ ఆటా పాటలకు ఉన్నటువంటి ప్రత్యేకత, జానపద గేయాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ పాటలో, ఈ పాటకు గుర్తింపును తెస్తుందన్నమాట. మన పల్లెల్లో పుట్టిన ఒక చిన్న హుక్ లైన్ ఈరోజు ఆధునిక సంగీతంతో కలిసి లక్షలాది మంది వినే స్థాయికి చేరటం నిజంగా గర్వించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. అందుకే మనం కూడా మన తెలంగాణ భాషను ప్రేమిద్దాం, మన యాసను గర్వంగా మాట్లాడుదాం, మన జానపద కళకు కొత్త తరాన్ని మన జానపద కళను కొత్త తరానికి పరిచయం చేద్దాం. ఎందుకంటే ట్రెండ్లు మారిపోతాయి, పాటలు మారిపోతాయి, కానీ మన తెలంగాణ మట్టి వాసన మాత్రం ఎప్పటికీ మారదు. సో నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. మన తెలంగాణకు ఉన్నటువంటి వైబ్, మన తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈ సాంగ్తో ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దాని గురించి ఇప్పుడు మీరందరూ సోషల్ మీడియాలో వింటూనే ఉన్నారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మన తెలంగాణకు ఉన్నటువంటి వైబ్ ఇలా ఉందన్నమాట. వింటున్నటువంటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.
2: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో ఆలస్యం చేయకుండా మన రిమ్ జిమ్ హైదరాబాద్లో కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పేవి ఏంటి అనంటే, ఎవరికి ఎవరికీ తెలియని 21 జీవిత సత్యాలు నేను చెప్తున్నాను. అంటే చాలా ఉన్నాయి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నమాట. సో అవేంటి ఆ సూత్రాలు, ఆ సత్యాలు ఏంటి అనంటే, సమయం తిరిగి రావటం అనేది అస్సలు కుదరదు. అంతే కదండి, అది కుదరదు. కాబట్టి మన సమయానికి తగ్గట్టు అన్ని పనులను ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మంచివాళ్ళు అని నమ్మొద్దు. అంటే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయొద్దు అనమాట. సో గుడ్డిగా నమ్మేయడం వల్ల మనకే డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా, అంటే ఎవరేంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే పరాజయం కూడా ఒక పాఠం. అవును, పరాజయం వచ్చిందని ఇంకా అది మనం లైఫ్ మొత్తము స్పాయిల్ అయిపోయినట్టు, మన లైఫ్ మొత్తం ఓడిపోయినట్టుగా మనం ఫీల్ అవ్వద్దు కదా. సో అది కూడా ఒక గుణపాఠం అని మనం అనుకోవాలన్నమాట. మనకు నచ్చిన పని చేయాలి. అంటే ఇతరులు చెప్తారు, మన మంచి కోసం చెప్పింది వినాలి. కొంచెం ఏదైనా చెడుగా చెప్పినట్లు అనిపిస్తే మనకి ఏదనిపించిందో అది మాత్రమే చేయాలన్నమాట. సో మన అభిప్రాయాన్ని అందరూ అంగీకరించరు, ఇది తెలిసిన విషయమే కదా. అంటే ఇప్పుడు 100 మనల్ని 99 మంది ఇష్టపడినా ఆ ఒక్క పర్సన్ మనల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనం అన్ని విధాలుగా అంత బాగున్నా అదే వారికి ఈర్ష్యలాగా ఉంటుంది. కాబట్టి మన అభిప్రాయాన్ని అందరూ అంగీకరించాలి అనేది లేదన్నమాట. మనం మారాలనుకుంటే మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. అంతే, అంటే ఇప్పుడు ఎవరో చెప్పారు, ఏదో చేస్తున్నారు, ఇంకా వాళ్ళని ఫాలో అవుదాం అనుకుంటే అక్కడ కష్టం అన్నమాట. మనం మారాలి అని ఖచ్చితంగా మనం ఫిక్స్ అయిపోతే మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. అలాగే మనతోని మనకే పోటీ ఉండాలి. అంటే ఎదుటివారితో పోటీ పెట్టుకోవడం కన్నా ఇంకా నేను ఇది చేయాలి, ఇంకా నేను ఇది చేయాలనే పోటీతత్వంతో మనం ముందుకెళ్తే ఇంకా బాగుంటుందన్నమాట. అలాగే కాసిన ప్రతి చెట్టుకు రాళ్ళు పడతాయి. అంతే కదండి, ఇప్పుడు మనకి ఏదైనా పండు ఉన్న దగ్గరికే వెళ్ళి అది రాయి వేసి మనం తెచ్చుకుంటాం. అంటే మనలో మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడే మనలోని నెగిటివ్స్ వెతుకుతుంటారు. మనం ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటే అసలు మనల్ని గుర్తించే వాళ్ళు కూడా ఉండరు. సో మనం అవన్నీ పట్టించుకోకుండా, ఎవరికి భయపడకుండా, ఎవరికి తలొగ్గకుండా, తలదించుకోకుండా ఎలాంటి రాయి వేసినా సరే వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగటమే దీని అర్థం అన్నమాట. సో అలాగే అందరూ మన సక్సెస్ని చూసి సంతోషించరు. అంతే కదండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యామిలీలోనే ఉంటారు. మనకు దగ్గర వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు, మన క్షేమాన్ని కోరే వాళ్ళు అయితేనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కొంచెం చుట్టాలల్లా అంటే ఫోర్స్ చేస్తుంటారు ఇంట్లో వాళ్ళని, పలానా వాళ్ళ కొడుకు అది చేశాడు, వాళ్ళ కూతురు ఇది సాధించింది, ఇంకా నువ్వేం చేయట్లేదు అని ఇంట్లో ఉన్న పిల్లల్ని అనడం వల్ల వాళ్ళు కూడా వీళ్ళపై శత్రుత్వం పెంచుకుంటారనమాట. కోపం పెంచుకొని వాళ్ళు అది చేస్తే నేను ఇది చేయాలని ఏమైనా రూల్ ఉందా అన్నట్టుగా ఇంట్లో బిహేవ్ చేస్తుంటాం. సో అవి కూడా చూసుకుంటూ ఉండాలి. ఇప్పటికీ కొన్ని చెప్పాను కదా, ఇంకా మీకోసం నేను చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

1.9 మెగాహెర్ట్స్. నేను చెప్తున్నాను కదా, కొన్ని జీవిత సత్యాలు, సంక్షోభాలు నిజమైన స్నేహితులను గుర్తు చేస్తాయి. అంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి నిజమైన స్నేహితులు ఎవరు కాదు అనేది గుర్తించేలా చేస్తాయి అన్నమాట. పని అంటే చెప్పేది కాదు, చేసి చూపించాలి అంతే అండి. అంటే మనం నార్మల్గా మాటలతో మాట్లాడి ఇంకా పని క్లోజ్ చేయడం అలా కాకుండా, ఆ పని చెప్పకుండా చేసి చూపించి నేను ఈ పని చేశాను అన్నప్పుడు అది చూసేవారికి బాగుంటుంది, 10 మంది కూడా మనల్ని ప్రోత్సహిస్తుంటారు, మెచ్చుకుంటారు అన్నమాట. సో నువ్వు ఒప్పుకుంటే ఎవరినైనా సరే నిన్ను బాధ పెట్టగలరు. అంటే ఇది మాత్రం 100% అండి. అంటే నువ్వు ఒప్పుకుంటే ఎవరైనా నిన్ను బాధ పెట్టగలరు అంటే దాని అర్థం నువ్వు అందరూ చెప్పేదానికి తలూపుతున్నావు, అందరూ ఏది చెప్తే అది చేస్తున్నావు అంటే ఖచ్చితంగా మనం బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని, మన ఇష్టాలను చంపుకొని వారి కోసం మనం చేస్తున్నాం కాబట్టి అది ఖచ్చితంగా మనం ఒప్పుకున్నట్టే అవుతుంది. అందుకే వాళ్ళు మనల్ని బాధ పెట్టగలుగుతారనమాట. సో అవకాశాలు నీకు ఎవరు అందించారు అంతే కదండి, మనకి మనమే అవకాశాలని క్రియేట్ చేసుకోవాలి. ఎవరో మనకి ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది అంతే అండి. మనం ఏం చేస్తే అదే మన లైఫ్ ఉంటుంది. ఇంకా మనం ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నామో ఇప్పుడు ప్లాన్ వేసుకొని ముందుకెళ్తేనే, సో ఆ ప్రాసెస్లోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. అనుభవం అనేది ఒక గొప్ప గురువు అంతే అండి. ఇంకా అనుభవానికి మించింది ఇంకేం లేదు. అంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడుతుంటారు, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనమాట దానికి ఉన్నటువంటి వాల్యూ ఏంటి, దానికి ఉన్నటువంటి పెయిన్ ఏంటని. సో అదనమాట, అంటే ఒక చెప్పింది వినకుండా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది, అది మనకు ఒక గొప్ప గురువు లాంటిది. అత్యాశ పతనానికి మార్గం అంతే అండి. అంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు, అది మన పతనానికి మార్గం అవుతుంది. సో మనం ఏదైనా ఇంకా సర్వాన్ని కోల్పోవచ్చు అనమాట. అత్యాశ లేకుండా ఆశతో మనం ముందుకెళ్ళడం బెటర్ అనమాట. మన ఎదుగుదలను చూసి కొందరు అసూయపడతారు, అది ఆబ్వియస్లీ. ఇందాక చెప్పినట్లు మన ఎదుగుదలను చూసి అసూయపడే వాళ్ళే ఉంటారు, కానీ మనల్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ ఈ జనరేషన్లో. అరాచకుల మాటలను అసలు పట్టించుకోకు. అంటే ఎవరో ఏదో అంటున్నారని మనం పట్టించుకుంటూ అక్కడ ఆగిపోతే ఇంకా అక్కడే ఉంటాం కదా మనం, మనమంటే ఇంకా ముందుకెళ్ళలేము కదా. సో అదనమాట, వేల మాటల కంటే ఒక పని గొప్పది అంతే అండి. చాలామంది మాటలు మాట్లాడుతూ కాలాన్ని వెళ్ళబోస్తుంటారు, ఆ సమయాన్ని గడిపేస్తుంటారు, కానీ అదంతా మాట్లాడడం వేస్ట్, టైం వేస్ట్ ప్రాసెస్ కాబట్టి వేల మాటలు మాట్లాడడం కన్నా ఒక పని చేయడం చాలా బెస్ట్ అనమాట. మన జీవితాన్ని అంటే ఎవరికి కంట్రోల్ చేసే పని ఇవ్వకుండా మనది మనమే కంట్రోల్ చేసుకునేలా, మనకు మనమే లీడ్ చేసుకునేలా ఉండాలన్నమాట. ఆ లీనియన్స్ అనేది మనమే ఇస్తాం కాబట్టి మన జీవితాన్ని ఒకరికి కంట్రోల్ చేసే విధంగా ఉండొద్దన్నమాట. సంతోషం అనేది పుస్తకాల్లోనూ మీడియాలోనూ కాదు, మనలోనే ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే పుస్తకాల్లో కూడా ఉంటుంది, ఒక బుక్ చదివినప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఆ సోషల్ మీడియా చూసామా, వాళ్ళ స్టేటస్లు వీళ్ళ స్టేటస్లు, వాళ్ళ స్టోరీలు వీళ్ళ స్టోరీలు చూస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, దాంతో మనకేమొస్తుంది? సో అదంతా కాకుండా మనం చేసే పనిలో మన హ్యాపీనెస్ ఉంటుంది, ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, కడుపు నిండా తినగలుగుతున్నాం కాబట్టి మన పని మన సంతోషం అనేది ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట లైఫ్లో కొన్ని జీవిత సత్యాలు, ఇవి గుర్తుంచుకొని ముందుకెళ్తే మన లైఫ్ అనేది బాగుంటుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఈ రాత్రిలో చాలామంది ఏం చేస్తుంటారంటే యూరిన్కి వెళ్లాల్సి వస్తుందని వాటర్ కంటెంట్ని చాలా తక్కువగా తీసుకుంటున్నారు, ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అవుతుందనే విధంగా తీసుకుంటారు. కానీ అలా తీసుకోవడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. కిడ్నీలు హెల్తీగా ఉండేందుకు రాత్రిలో ఖచ్చితంగా మనం వాటర్ని తీసుకోవాలన్నమాట. అంటే మనమేమనుకుంటాం, మన నిద్రకు భంగం కలుగుతుంది అని అనుకుంటాం, కానీ వాటర్ తాగకపోతే మూత్రం చిక్కబడి కిడ్నీలో రాళ్ళు కూడా వస్తాయి. కాబట్టి కొద్ది మొత్తంలో నీరు తీసుకోవాలి. ఈ నైట్ టైంలో, రాత్రి సమయంలో కెఫిన్, షుగర్ డ్రింక్స్ ఎక్కువగా, నీటి శాతం ఉండే ఆహారాలకు చాలా చాలా దూరంగా

0: ఇన్ షుగర్ డ్రింక్స్, ఎక్కువగా నీటి శాతం ఉండే ఆహారాలకు చాలా చాలా దూరంగా ఉండాలి. తరచూ ద్రవాలను తాగుతూ కిడ్నీలను సంరక్షించుకోవాలన్నమాట. సో మనం హెల్త్ అంటే ఇలాంటివి మాట్లాడుకుంటే, అంటే ఎవరికైనా చెప్పడానికి కూడా అన్నెసెసరీగా ఉంటుంది, కానీ అలా పట్టించుకోకుండా మన హెల్త్కి సంబంధించినవి కాబట్టి మనం వాటర్ ఖచ్చితంగా తీసుకొని మన హెల్త్ని కాపాడుకోవాలన్నమాట.
1: బ్రో, did you know there's a theater fest at Rakendra Bharati tonight?
2: What? I had no clue.
1: That's why you need Vibrant Hyderabad.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide on radio.
1: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
2: Catch the vibe.
1: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. వ్యాపారానికి ఒక వారం రోజులు దూరంగా ఉన్నామనుకోండి, మనం ఒక యజమాని కాదనమాట, దానికి ఒక బానిసలం మాత్రమే. అంటే ఎలాగంటే, మన ప్రమేయమే లేకుండా వ్యాపారం సాఫీగా నడిచేలా మన బలమైన వ్యవస్థను నిర్మించుకుంటే నిజమైన విజయం సాధించినట్లే. అంటే నేను అనేది ఒక్కసారి మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే, అంటే మనం ఆ వ్యాపారం ఆ బిజినెస్ చేసే దగ్గర లేకపోయినా ఆ వర్క్ సాఫీగా జరుగుతుందంటే మన దగ్గర పనిచేసే వ్యక్తులు అంత బలమైన వ్యక్తులు అనమాట. అలా నిర్మించుకున్నప్పుడే మనం ఖచ్చితంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు అనమాట. సో ఇదన్నమాట ఇవాల్టి నా షో. ఇంతటితో అయిపోయింది, మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి.